भाषिणी सुमधुर भाषिणी सुखद

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 19వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 37 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం.

ఈరోజు బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 19న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969 జూలై 19న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయీకరించడం జరిగింది. ఆ తరువాత 1980లో మరో 6 బ్యాంకులు జాతీయీకరించబడ్డాయి. ఈ నిర్ణయంతో బ్యాంకింగ్ సేవలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయి. జాతీయీకరణకు ముందు బ్యాంకింగ్ సేవలు ప్రధానంగా నగరాలు, పెద్ద వ్యాపారవేత్తలకే పరిమితమయ్యేవి. రైతులు, చిన్న వ్యాపారులు, పేద ప్రజలకు రుణాలు పొందడం చాలా కష్టంగా ఉండేది. జాతీయీకరణ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు విస్తరించబడ్డాయి. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇంకా స్వయం ఉపాధి పొందాలనుకునే వారందరికీ కూడా రుణాలు సులభంగా లభించాయి. ఈ బ్యాంకు జాతీయీకరణ వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో మేలు జరిగింది. ప్రజల్లో పొదుపు అలవాటు పెరిగింది. ప్రజలు తమ డబ్బును సురక్షితంగా బ్యాంకుల్లో దాచుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా బ్యాంకులు కీలక పాత్ర పోషించాయి. ఈరోజు రైతులు రుణాలు, విద్యా రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం, సామాజిక భద్రతా పథకాలు వంటి ఎన్నో కార్యక్రమాలు బ్యాంకుల ద్వారా అమలవుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలతో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ ఈ అభివృద్ధికి బలమైన పునాది బ్యాంకుల జాతీయీకరణే. సమాన అవకాశాలు, ఆర్థిక సమగ్రత, గ్రామీణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వంటి విలువలను బ్యాంకు

చెక్కుల ద్వారానే సాధ్యం చేసుకోవచ్చు. బ్యాంకులు కేవలం డబ్బును నిల్వ చేసే సంస్థలు మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి దోహదపడుతూ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా ఉన్నాయి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు మహితా శక్తివై అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తిగీతం గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

అర్చన ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యనారాయణ భక్తిగీతం, అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యనారాయణ భక్తిగీతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎల్ శ్యాంబాబు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: ప్రభుతో మనం గడిపే సమయము చాలా విలువైనదిగా ఎంచబడుతూ ఉన్నది. మనము మన గృహాల గురించి, మన జీవితాల గురించి ఆశిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఉంటాం. అయితే మన గృహము ఎలా ఉండాలని ఆశిస్తున్నాం? దీవెనకరమైనటువంటి గృహముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే దీవెనకరమైనటువంటి గృహముగా ఉండుట కొరకు పరిశుద్ధ గ్రంథములో చాలామంది చాలా రకాలైనటువంటి ప్రయత్నాలను చేశారు. ఈ దినాన మనము జ్ఞాపకము చేసుకుంటే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్తలో 19వ అధ్యాయంలో అక్కడ మనకు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి కనపడతారు. వారి యొక్క సాక్ష్యము చాలా బలమైనదిగా ఉంటూ ఉన్నది. వారు పొందుకున్నది ఏమిటి అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరము ద్వారానే నేరుగా ఆయనే మరి జక్కయ్య వైపు చూచి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీవు త్వరగా దిగిరమ్ము, మరి నేను నీతో కూడా నీ ఇంటిలో మరి భోజనము చేయవలనని. దేవుని నామములో ఆ విశ్వాసమును దేవుని పట్ల కనపర్చినటువంటి జక్కయ్య ఈ దినాన మనము జ్ఞాపకము చేసుకుంటే 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ మనము గమనించినప్పుడు జక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసము ఎలా ఉన్నది అనని మనము పరీక్షించుకుంటే, ఆయన ఆ దినము వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడూ చూడలేదు, ఎన్నడూ చూడలేదు. మరి ఆ యేసు ద్వారా రక్షణ కలుగుతుందని, యేసు ద్వారా శాశ్వత జీవము కలుగుతుందని, యేసు ద్వారా పరలోకమునకు స్వాస్థ్యముగా వెళ్ళవచ్చునన్నటువంటి ఆ కార్యములు తన జీవితంలో కూడా జరగాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుకనే జక్కయ్య మరి ఆ మేడి చెట్టు మీద ఎక్కి యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారి యొక్క కనులు ఎక్కడ ఉన్నాయి అనంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆయన కను

0: జక్కయ్య మీదకు వెళ్ళినాయి. ఎందువలన జక్కయ్య మీదకు ఆయన కనులు వెళ్ళాయి అనంటే, దేవుని యందు కనపరచబడవలసిన, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండి, ఇదిగో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి తత్వమును మరి ఈ దినాన మరి ఏసయ్య జక్కయ్య విషయంలో గ్రహించాడు. మనము కూడా జక్కయ్యలాగా ఒకవేళ మన ఆలోచనలు మనకి ఏసయ్య వైపు చూస్తే, గొప్ప రక్షణ నా ఇంటికి వస్తుంది, ఆ రక్షణ ద్వారా నేను శాశ్వత జీవం పొందుకుంటాను, ప్రభుతో ఉండే సహవాసము వలన నా ఆత్మలో నా జీవితంలో నా గృహములో ఎలాంటి ఆశనైతే నేను కోరుతూ ఉన్నానో, ఎలాంటి ఆశీర్వాదమునైతే నేను కోరుతూ ఉన్నానో, ఎలాంటి జీవితాన్ని నేను జీవించాలని కోరుతూ ఉన్నానో, వాటన్నిటిని బట్టి కూడా దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. విశ్వసిద్దాం, దేవుని వైపు చూద్దాం, జక్కయ్యవలే మన జీవితాన్ని ప్రభు వైపు చూద్దాం. ఆమేన్.
1: మీరింతవరకు శ్రీ ఎల్ శ్యాంబాబు గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

ఎలుకల్లో గర్భధారణ పంటల శైలి వ్యవధులను బట్టి కూడా మార్పు చెందుతుంది. ఎలుక బొరియల ప్రక్కనే మట్టిని ఉండలుగా చేసి పోగుపెడుతుంది. ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, తుఫాన్లు, ముంపు పరిస్థితుల్లో చాలా ఎలుకలు నిర్మూలించబడతాయి. జాతి పునరుద్ధరణకై ఎలుకలు అసాధారణ ప్రత్యుత్పత్తిలో భాగంగా ఒక్కొక్క ఈతకు 15 నుంచి 22 పిల్లలను పెడుతుంది. కాన్పు అయిన వెంటనే 3 నుంచి 4 రోజుల్లో గర్భధారణ జరుగుతుంది. పిల్లల్లో మగ ఆడ ఎలుకల నిష్పత్తి 1:2గా ఉంటుంది. ఫలితంగా ఎలుకల ఉధృతి తక్కువ కాల వ్యవధిలోనే గణనీయంగా పెరిగి పంటల నష్టం తీవ్రతరమవుతుంది. చిట్టలకైతే 10 నుంచి 12 గ్రాముల బరువు కలిగి వీపు భాగం గోధుమ వర్ణంలో, ఉదర భాగం తెలుపు వర్ణంలో ఉంటుంది. నీటిపారుదల వసతి ఉన్న పొలాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో వరి, అపరాలు, మొక్కజొన్న పంటలకు ఈ ఎలుక నష్టం కలిగిస్తుంది. చిట్టలక చేసిన రంధ్రం చిన్నగా గుండ్రంగా ఉండి బయట మట్టి పోగులు లేకుండా ఉంటుంది. సంవత్సరం పొడవునా ప్రత్యుత్పత్తి చేస్తూ కాన్పుకు 2 నుంచి 8 పిల్లలను కంటుంది. ఎలుకల ఉధృతికి అనుకూల పరిస్థితుల విషయానికొస్తే డెల్టా లోతట్టు ప్రాంతాలలో కాలువల క్రింద పండించే వరి పంటల్లో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఆహారం, నీరు, ఆశ్రయం లభ్యత కారణంగా ఈ ప్రాంతాలు ఎలుకల సంతానోత్పత్తికి అనుకూలమైనవి. సాగునీటి కాలువలు, ఉద్యానవన పంటలైన కొబ్బరి, కోకో, ఆయిల్ ఫామ్ వంటి తోటల పక్కనే వరి సాగు ఎలుకల ఉధృతికి మిక్కిలి అనుకూలమైంది. సహజ శత్రువులైన పాము, గుడ్లగూబలు, పిల్లి, ముంగిస వంటివి అధిక రసాయనాలు వాడడం వల్ల నశించిపోవడం వల్ల ఎలుకల ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. ఎలుకల యాజమాన్యంలో సమిష్టిగా రైతులందరూ పాల్గొనకపోవడం మరియు అశాస్త్రీయ పద్ధతులను అవలంబించడం వల్ల ఎలుకల ఉధృతి బాగా పెరుగుతుంది. రైతులు పురుగు మందు గుళికలను విషపు ఎరలుగా ఎలుకల నివారణకు వాడినప్పుడు ఎలుకలు

అసాధారణ ప్రత్యుత్పత్తి ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. పొలం గట్లపైన సజీవ ఎలుక బొరియలుండడం, బురద మట్టిలో ఎలుకల పాదముద్రలు మరియు సంచరించిన బాటలుండడం, కొరికి వేయబడిన వరి పిలకలు, దుబ్బులు ఉండడం, ఎలుకల విసర్జన పదార్థాలు, నూనె వంటి స్రావాలు కనిపించడం మొదలగు వాటిని బట్టి ఎలుకల ఉనికిని గమనించవచ్చు. ఎలుకల నివారణకు సమగ్ర యాజమాన్యంలో సేద్య పద్ధతుల విషయానికొస్తే వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. పొలం గట్లపైన పొలంలోని కలుపు మొక్కలను తీసి శుభ్రపరచుకోవాలి. తద్వారా గట్లు శుభ్రపడి ఎలుకలకు ప్రత్యామ్నాయ ఆహారమైన నాము మరియు కలుపు మొక్కల గడ్డలు లభించకుండా ఉంటాయి. సాధ్యమైనంత వరకు గట్ట సంఖ్యను, పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రక్రియల వల్ల ఎలుకలు ఆశ్రయం పొందే ప్రాంతం తగ్గి ఎలుకల సాంద్రత తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు నాట్లు ఒకేసారి సకాలంలో జరిగేటట్లు చూడాలి. ఫలితంగా వరి ప్రత్యుత్పత్తి కాలం పరిమితమై ఎలుకల సాంద్రత తగ్గుతుంది. వేర్వేరు సమయాల్లో నాట్లు గనక చేపడితే ఎలుకలకు వరి చిరుపొట్ట దశ ఎక్కువ కాలం లభ్యమై ప్రత్యుత్పత్తి కాలం పెరిగి వాటి ఉధృతి పెరుగుతుంది. నారుమడిలో తగినంత నీరు ఉండేటట్లు చేసుకోవాలి. దీనివల్ల మొలకెత్తే విత్తనాలు ఎలుకల వల్ల నష్టపోకుండా ఉంటాయి. భౌతిక మరియు యాంత్రిక పద్ధతుల్లో ఎకరానికి సుమారు 20 బుట్టలు లేదా బోనులు అమర్చి వలస ఎలుకలను నియంత్రించుకోవచ్చు. బర్రో స్మోకర్ను ఉపయోగించి ఎలుక బొరియల్లో పొగబారించడం ద్వారా ఎలుకలను సమర్థవంతంగా పర్యావరణ హితంగా నిర్మూలించవచ్చు. పైరులో గుడ్లగూబ స్థావరాలు ఏర్పాటు చేయడం ద్వారా సహజ నియంత్రణ సాధ్యమవుతుంది. అలాగే ఎర తెర పద్ధతిలో ప్లాస్టిక్ షీట్తో పొలం చుట్టూ తెర ఏర్పరిచి రంధ్రాల వద్ద బుట్టలు అమర్చి ఎలుకలను ఆకర్షించి పట్టుకోవచ్చు. ఒక ఎకరంలో అమర్చిన ఎర తెర 10 నుంచి 15 ఎకరాల ప్రాంతంలో ఎలుకల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ పద్ధతిలో సుమారు 3,000 రూపాయల వరకు ఖర్చవుతుండగా రైతులు సామూహికంగా అమలు చేస్తే మరింత ప్రయోజనం పొందవచ్చు. రసాయన మందుల ద్వారా ఎలుకల నివారణ అనే ప్రక్రియ సర్వసాధారణము. వీటిని ఎరమందుగా తయారు చేసుకుని సామూహికంగా గ్రామం లేదా మండలం ఒక యూనిట్గా తీసుకుని చేపట్టినట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. ప్రస్తుతం మనకు 2 రకాల ఎలుకల నివారణ మందులు లభ్యమవుతున్నాయి. అవి బ్రోమోడయలోన్, దీన్ని తెల్ల మందు అని కూడా పిలుస్తారు. జింక్ ఫాస్ఫైడ్, దీన్ని నల్ల మందుగా పిలుస్తారు. బ్రోమోడయలోన్ మందు, ఈ మందు బూడిద వర్ణంలో ఉంటుంది. ఈ మందును తినడం వల్ల ఎలుకలు నెమ్మదిగా 4 నుంచి 5 రోజుల్లో రక్తస్రావంతో చనిపోతాయి. సజీవ ఎలుకల బొరియలను గుర్తించి బ్రోమోడయలోన్ 10 నుంచి 15 గ్రాములు విషపు ఎరను కాగితంతో ప్యాకెట్లుగా కట్టి నూకలైతే 96 పాళ్లు, నూనె 2 పాళ్లు, బ్రోమోడయలోన్ మందు 2 పాళ్లు ఒక్కొక్క బొరియలో వేయాలి. పైరు పొట్ట పగిలిన తర్వాత విషపు ఎరలను ఎలుకలు అంతగా స్వీకరించవు. కాబట్టి ఈ సామూహిక ఎలుకల నివారణ వరి పైరు చిరుపొట్ట దశ కంటే ముందే అవలంబించాలి. తిరిగి 11వ రోజున సజీవ ఎలుకల బొరియలుంటే మనం చెప్పుకున్న మోతాదుల్లో విషపు ఎరను అందించాలి. జింక్ ఫాస్ఫైడ్ మందు నలుపు రంగులో ఉంటుంది. ఇది అత్యంత విషపూరితం. పంట కాలంలో ఒకే ఒకసారి వాడుకోవాలి. ఎలుకలను తక్కువ సమయంలో చంపగలిగిన శక్తి గల మందుది. అయితే ఈ మందు వాడకానికి ముందు విషం లేని ఎరను వాడాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే ఈ మందును ఎలుక సందేహిస్తుంది. కాబట్టి రైతులు 2 పర్యాయాలు, అంటే ఒకసారి మందు కలపకుండా మరోసారి మందు కలిపిన ఎరను ఎలుక బొరియల వద్ద అమర్చుకోవాలి. సజీవ ఎలుక బొరియలను గుర్తించి 20 గ్రాముల విషం కలపని ఎరను, అంటే 98 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె అమర్చాలి. తెరవబడిన ఎలుక బొరియల్లో ఒక్కొక్క బొరియకు 10 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్ కలిగి ఉన్న విషపు ఎరను, 96 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె, 2 పాళ్లు జింక్ ఫాస్ఫైడ్ మందును కాగితంలో ప్యాకెట్లుగా కట్టి ఇవ్వాలి. 4వ రోజున చనిపోయిన ఎలుకలను ఏరివేసి పూడ్చివేయాలి.
ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలు వాడుకోవాలి. మార్కెట్లో లభ్యమయ్యే 12 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ 6% బిళ్లలను బొరియకు 1 చొప్పున వేసి తడి మట్టితో బొరియలను మూసివేయాలి. మందు బిళ్ళల నుంచి వెలువడే విషవాయువు వల్ల ఎలుకలు చనిపోతాయి. కొన్ని యాజమాన్య పద్ధతులను వరి, అపరాలు, చెరకు, నూనె గింజల పంటలు ఆచరించినట్లయితే

సమర్థవంతంగా ఎలుకలను నివారించవచ్చు. సమగ్ర యాజమాన్య పద్ధతులను సామూహికంగా చేపట్టినట్లయితే పలు పంటల్లో ఎలుకల నివారణ జరిగి రైతాంగం స్థిరమైన దిగుబడులను పొందవచ్చు. కొబ్బరి కోకో పంటలకు మార్కెట్లో లభ్యమయ్యే బ్రో మోడయలన్ లేదా బ్రోడీ ఫాకం అంటే ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా లభిస్తున్న క్లెరాట్ ఎలుకల మందు విషపు ఎర్ర కేక ముక్కలను 16.6 గ్రాములు చెట్టుకు 2 చొప్పున కొబ్బరి గెలల్లో తీగ లేదా తాడు సహాయంతో వర్షాకాలానికి ముందే ఉంచి ఎలుకలను నిరోధించుకోవాలి.

మీరింతవరకు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికీ చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను

0: నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ఒక పీపీపీ మోడల్ లో అవుట్ సోర్సింగ్ మెకానిజం లో గవర్నమెంట్ ఏమి కొనదు, వీటిని వేరే వాళ్లే వాళ్లే డ్రైవర్ ని పెట్టుకొని వాళ్లే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్ గా ఉంటుందనేది మా ఉద్దేశం.
0: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాల నటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాం దక్షిణ కోస్తాలో ఈరోజు

0: అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తాః. సంసదః ఆగామి మాన్సూన్ సెషన్ ఇతి ప్రావృత సత్రాత్ పూర్వం అద్య సర్వకారేణ సర్వదలీయ సభా ఆహూతా. సత్రస్య కాలఖండే సంసదః ద్వయోః సదనయోః సుచారురూపేణ కార్యం కర్తుం సర్వకారః సర్వేభ్యః రాజనైతిక దళేభ్యః సహకార్యం యాచయిష్యతి. శ్వః ఆరభ్య మాన్సూన్ సత్రం ఆగస్ట్ మాసస్య 13 దినాంక పర్యంతం భవిష్యతి. సత్రస్య కాలఖండే అనేకే మహత్వపూర్ణాః విధేయకాః చర్చాయై పారితార్థం చ సునిశ్చితాః సంతి. భారతీయ జనతా పార్టీతి దళైన వర్ణితం యత్ సర్వకారస్య ఇథేనాల్ మిశ్రణ కార్యక్రమః భారతస్య బృహత్తమేషు సార్వజనిక నీతి సఫలతా కార్యేషు అన్యతమః కార్యక్రమః వర్తతే, యేన కృషకాణాం ఆయః వర్ధితః, ఊర్జా సురక్షా సుదృఢా అభవత్, ఆయాతిత అసంస్కరిత పెట్రోలియం తైలస్య నిర్భరతా చ న్యూనీకృతా. సామాజిక మాధ్యమ పటలే భాజపాదలస్య సూచనా ప్రౌద్యోగికీ కోశ ప్రముఖః అమిత మాలవీయః అవదత్ యత్ E20 మిశ్రణ కార్యక్రమః రాజనైతిక బిందు అంక నిర్ధారణేన చాలితాయాః పక్షపాత పూర్ణ ఆలోచనాయాః అపేక్షయా సమగ్ర సాక్ష్య ఆధారిత మూల్యాంకనాయ యోగ్యః అస్తి, తథా చ ఏతాదృశ పరిణామస్య సార్వజనిక నీతేః మాపనీయ పరిణామైః న్యాయః కరణీయః. 20% ఇథేనాల్ మిశ్రణస్య ఉపలబ్ధిం భారతస్య అత్యంతం పరిణామీ నీతి సఫలతాసు అన్యతమం ఇతి కథయన్ సహ అవదత్ యత్ ఏతేన ఉపక్రమేణ కృషక కళ్యాణం, గ్రామీణ వికాసః, సహకార్య సంస్థాః, ఊర్జా సురక్ష, పర్యావరణస్య స్థాయిత్వం చ ఇత్యాదిషు క్షేత్రేషు యుగపత్ ఔన్నత్యం దృష్టం. NTA ఇతి రాష్ట్రీయ పరీక్షణ సంస్థయా సమీక్షార్థం OMR పత్రాణాం ప్రస్తుతీకరణస్య విషయే ఛాత్రాణాం అభిభావకానాం చ కృతే సచేతక పత్రం ప్రకాశితం. NTA ఇత్యనేన ప్రకాశితం యత్ అద్యతనకాలే సమీక్షార్థం ప్రదత్తాని బహూని OMR పత్రాణి కృత్రిమాణి ప్రాప్తాని. NTA ఇత్యనేన ఉక్తం యత్ ప్రాప్తస్య ప్రత్యేకస్య పత్రస్య సక్రియరూపేణ పరీక్షణం క్రియతే, పరంతు యది కృత్రిమం అథవా AI జనితాని OMR పత్రాణి ప్రస్తూయంతే తర్హి గభీరాః న్యాయిక పరిణామాః భవితుం అర్హంతి ఇతి సచేతన దత్తా. కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ CBSE ద్వారా ఐషమః దశమ కక్షాయాః ద్వితీయ బోర్డ్ పరీక్షాయాః పరిణామః ఘోషితః. ये छात्राः द्वितीय बोर्ड परीक्षां लिखितवन्तः ते डिजी लॉकर रिजल्ट इत्यस्य माध्यमेन तेषां परिणामान् प्राप्तुं शक्नुवन्ति. राष्ट्रीय शिक्षा नीतेः अनुशंसानाम् अनुरूपं CBSE संस्थया दशम कक्षायाः कृते अस्मात् वर्षात् बोर्ड परीक्षा द्वयं प्रवर्तितम् आसीत्. केंद्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः ఎస్టోనియా.

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట, 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 14:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 5:00 ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలోనూ, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా ఏలూరు తాలూకాలో శ్రీరంగ పట్టణంలో వెలసి ఉన్న శ్రీరంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మల్లి తోటల సాగు యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలిపి చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజా విధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెబుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజా విధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 66,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడిచమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 98,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడిచమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు OMR షీట్ల పరిశీలనపై స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక OMR షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు

0: వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. అయితే నకిలీ లేదా ఏఐ ద్వారా సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. విద్యార్థులు తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి రెండవ బోర్డు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సిబిఎస్ఈ ఈ ఏడాది నుండి పదో తరగతి విద్యార్థులకు రెండు బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు నిర్వహించగా రెండో బోర్డు పరీక్షలను మే 15వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన రెండవ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సిబిఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. డెబ్బై 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం Article 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ మమ్ముటి, కార్తీక్ ఆర్యన్, భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలన చిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. Article 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామి గౌతమ్ కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370 Hindi film. Pronounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade. Chandu Champion, Hindi. For a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలన చిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్ర అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా సచిన, నమిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకుంటారు. అభయ్ జోత్పూర్కర్, వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఇవాళ నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయ

తర్వాత ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించిన రెండవ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్ లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్ లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సమయం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రోడించి కాంస్య పథకం గెలుచుకుంది. ఈ రోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మనీ సమయం 7:15 ఈ మాసపు పాట వింటారు. మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని. ఈ మాసపు పాట రచన కళగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతా ప్రసాద్ గారు. వినండి మరల ఏనాటికి తిరిగి ఈనాటికి.

0: మీరింతవరకు మరలా ఈనాటికి తిరిగి ఈనాటికి ఆమని ఈ మాసపు పాట విన్నారు. పాటకు రచన కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతా ప్రసాద్. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు గాను ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు కలర్ విజన్, బైనాకులర్, నైట్ విజన్, మయోఫిక్ విజన్ పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఇందుకు గాను వయస్సు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. సిబిటి, సిబిఏటి,

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 14.

రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ జిల్లాలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్లో బాల స్వస్థ కార్యక్రమం 2లో భాగంగా 62.65 లక్షల మంది పిల్లలకు 36 రకాల హెల్త్ టెస్టులు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. చిన్న వయసులోనే డయాబెటీస్, బీపీ, ఊబకాయం వంటి కొత్త వ్యాధులను గుర్తించేందుకు స్పెషల్ స్క్రీనింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తి ఉచితంగానే చేస్తామని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో, స్కూళ్లలో, విద్యా సంస్థలలో ఈ టెస్టులను నిర్వహిస్తామని ఆయన వివరించారు.

నెల్లూరు వేదాయపాళెంలోని పోలీసులు పాత నేరస్తుడి అరెస్ట్ చేసి బైక్ చోరీతో పాటు రెండు ఇంటి చోరీ కేసులను ఛేదించడం జరిగింది. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన చోరీ వస్తువులను రికవరీ ప్రక్రియ కొనసాగుతుండగా నిందితుడు గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు ఇతన్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలియజేశారు.

పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.

సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ఆ తర్వాత ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242

వాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం డిఆర్ఓ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026లో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడానికి అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అండర్ 17, అండర్ 23 బాలురు బాలికల విభాగాల్లో మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. జూలై 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయి ఎంపికలు, జూలై 26 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా స్థాయి అంతర్ నియోజకవర్గ పోటీలు, ఆగస్టు 20 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు, ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను జూలై నెలాఖరుకల్లా పూర్తిగా తొలగించి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని దొంతాలి డంపింగ్ యార్డును మంత్రి పరిశీలించి అక్కడ జరుగుతున్న చెత్త ప్రాసెసింగ్ పనులు అధికారులతో కలిసి సమీక్షించారు. పనులు శరవేగంగా సాగుతూ ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలపై చెత్త పన్ను విధించిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు.

0: చేసే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. విజన్ అవగాహన లేక ప్లాంట్ల ఏర్పాటును గాలికి వదిలేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరో 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని, వాటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, జూలై నెలాఖరు కల్లా వాటన్నింటినీ ప్రారంభిస్తామని వెల్లడించారు. దొంతాలి డంపింగ్ యార్డులో సుమారు 100,000 టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందని, ఈ నెలాఖరు కల్లా దాన్ని పూర్తిగా తొలగిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COES లో ఇంటిగ్రేటెడ్ ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్ తో కూడిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర ఎంపీసీ బైపీసీ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSWRIES కార్యదర్శి ఐఏఎస్ వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాలోని రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలో గత నెల రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన అంశాన్ని సమీక్షించారు. ధరల పెరుగుదలకు గల కారణాలపై వ్యాపారులతో జాయింట్ కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు నిత్యం వినియోగించే కందిపప్పు, మినప్పప్పు, వంట నూనెలు, బియ్యం ధరలు ఈ నెలలో అధికంగా పెరిగాయని తెలిపారు. ధరలను తగ్గించేందుకు రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్లు, వ్యాపారులు జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకారం అందించారని కోరారు. జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న పల్లెవేక్షణ కార్యక్రమంలో ప్రజలు అందజేస్తున్న అర్జీలను 30 రోజుల్లో పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. గురువారం పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో సర్వపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ పల్లెవేక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పులికల్లు గ్రామ సమీపంలో చేపడుతున్న బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పనులు పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను పరిశీలించి గ్రామంలో మినీ గోకులాన్ని ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం నిధులను ఈ నెల 22వ తేదీన ప్రభుత్వం విడుదల చేయనుందని జిల్లాలోని బ్యాంక్, పోస్టల్ బ్యాంక్ అకౌంట్లు లేని ఇంటర్మీడియట్ ఎస్సీ విద్యార్థులు వెంటనే అకౌంట్లు ఓపెన్ చేసుకుని సంబంధిత అకౌంట్ ఎన్పీసీఐ లింక్ చేయించుకోవాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్పీసీఐ లింక్ చేసుకున్న అకౌంట్లకు మాత్రమే తల్లికి వందనం నిధులు విడుదల చేయడం జరుగుతుందని వెల్లడించింది. ఐటీ హబ్గా దూసుకువెళ్తున్న నెల్లూరు జిల్లాలో ఐటీ పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమర్షియల్ భవనాలు, కార్యాలయ సంస్థలు, భూముల యజమానులు తమ వివరాలు itinfra.ap.gov.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసి ఐటీ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో నెల్లూరు నగరానికి మంజూరైన 101 ఎలక్ట్రిక్ డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేస్తున్నారని అన్నారు. నెల్లూరు నగరానికి ప్రభుత్వం మొత్తం 200 ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు చేయగా తొలి విడతలో 101 వాహనాలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. నెల్లూరు రూరల్ సమీపంలో దొంతాలి వద్ద ఏర్పాటు చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను కూడా సీఎం ప్రారంభించారని అజీజ్ తెలిపారు.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, శుభోదయం సింహపురి కార్యక్రమం మీరింతవరకు

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: students and parents against submitting fake or AI-generated OMR sheets for scrutiny, says such acts can invite legal action. CBSE declares results of Class 10 Second Board Examination 2026. Sri Amarnath Ji and Vaishno Devi Yatras temporarily suspended due to rough weather forecast. And England beat France 6-4 in thrilling third place match to secure bronze medal in FIFA World Cup 2026. Argentina to take on Spain in final tonight. And with that, we end the morning news. Have a nice day.
1: నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
2: నంద్యాల జిల్లాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, బీబీ జీరామ్జీ పథకం ప్రారంభం, మీ భూమి మీ హక్కులో రైతు పాస్బుక్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2026-27 మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 2,06,000 మంది రైతులకు 139,41,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని మంత్రి చెప్పారు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన ప్రజలకు అందుతున్నాయన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 40,000 కోట్ల ప్రభుత్వ, 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం ప్రధానమంత్రిని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని తెలిపారు. సున్నిపెంటలో నూతన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్ను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు బాగున్నాయని అన్నారు. వార్టాస్ వద్ద 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో వీబీ జీరామ్జీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వీబీ జీరామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు ఉపాధి కలుగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 2.5 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని చెప్పారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు, వాగుల క్లీనింగ్, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెంచే పనులు చేస్తున్నారని, దీనివల్ల జిల్లా అభివృద్ది చెందిందన్నారు. చెక్ డ్యాంల అభివృద్దితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. వీబీ జీరామ్జీ ద్వారా 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించామని, ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి మైనార్టీ విద్యార్థి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నెలకు 10 నుండి 15,000 రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో సూపర్ 6 హామీలు

0: అమలు చేశామని, పింఛన్లను 4,000 రూపాయలకు పెంచామని చెప్పారు. పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 MHz పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా చెప్పుకుందాం. మనోరంజని కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. కార్యక్రమంలో మాకోసం గీత గోవిందం చిత్రం నుంచి కనురెప్పల కాలం అనే పాటను వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, నిత్య సంతోషిని, సంతోష్ కుమార్, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: నేచురల్ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా ఏంటి నీ గోళ, నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ఆ, ప్రతిరోజు ఉదయం 10:00 నుండి 10:30 వరకు 0861233100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా. అలాగే 10:30 నుండి 11:00 వరకు 7901084145 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నానా.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
2: హలో అభిరుచికి స్వాగతం.
3: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా రైల్వే సమాచారం చెప్పుకుందాం. 20677 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపూర్ వెళ్లే నర్సాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 12 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 8:53 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 17633 నెంబర్ కల హజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి తిరుచానూరు వెళ్లే ఎన్ఈడి తిరుచానూరు ఎక్స్ప్రెస్ 25 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 8:58 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 22707 నెంబర్ కల విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి వెళ్లే తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ 2 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 9:16 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 12711 నెంబర్ కల విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సరైన సమయంలో నడుస్తూ 9:48 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 12077 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 1 నిమిషం ఆలస్యంగా నడుస్తూ 9:55 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 18189 నెంబర్ కల టాటానగర్ జంక్షన్ నుంచి ఎర్నాకులం జంక్షన్ వెళ్లే ఎర్నాకులం ఎక్స్ప్రెస్ 1:52 ఆలస్యంగా నడుస్తూ 10:05 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 66035 నెంబర్ కల సూలూరుపేట నుంచి నెల్లూరు వెళ్లే సూలూరుపేట నెల్లూరు మేమో సరైన సమయంలో నడుస్తూ 10:05 నాలుగో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 22808 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి సంత్రగాచి వెళ్లే సంత్రగాచి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 8 నిమిషాల ఆలస్యంగా నడుస్తూ 10:51 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 07193 నెంబర్ కల హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి కొల్లం జంక్షన్ వెళ్లే కొల్లం స్పెషల్ ఫేర్ స్పెషల్ 19 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 10:57 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. కార్యక్రమంలో ఇప్పుడు 143 చిత్రం కోసం రవివర్మ సునంద గానంలో చక్రి సంగీత నిర్వహణలో ఈ పాట వింటారు.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూఆల్ పైన

0: చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు 100 కోట్లు చిత్రం కోసం శ్రీదేవి గానంలో వేటూరి రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం వింటారు.

మనోరంజన కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

ఎమిటి హలో బ్రిచు కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. హలో బ్రిచు కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సుప్రియ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. అందరూ బాగున్నారండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు ఈరోజు? చాలా సంతోషం అండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విన్నాం. ధన్యవాదాలండి.

0: ఆచారాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నూకోరుని పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. పదయిందా? ఏమండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-1100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నానా.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.
2: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో,
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
2: హలో అభిరుచికి స్వాగతం అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
3: బంగారు తల్లి గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి, చాలా సంతోషం. ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు, పేరు చెప్పండి.
3: ఓర్ మసీద్ వీధి నుంచి ఇస్మాయిల్ మేడం గారు.
2: ఇస్మాయిల్ గారు, బాగున్నారా?
3: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం అండి, చాలా బాగున్నాం.
3: యాత్ర సహాయకారిలో ప్రతి అక్షరం ప్రతి మాట మీ మాట అన్ని హాని ముత్యాలే మేడం గారు.
2: ధన్యవాదాలండి, చాలా సంతోషం. ధన్యవాదాలు. చెప్పండి.
3: మీరు మాట్లాడే మీరు ఇంకొంచేపు బాగుంటది తీసుకుంటామని అంటే.
2: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
3: జాకీర్ అన్న గారు అందరి కోసం
2: అలాగేనండి. మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
3: ధన్యవాదాలు మేడం.
2: ధన్యవాదాలండి.

0: అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లో గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: హలో బ్రిచ్చు కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
1: మేడం
0: నమస్కారం అండి. హలో బ్రిచ్చుకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు ప్రసాద్, హిమాచల్ మండలం.
0: ప్రసాద్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: బాగున్నామండి, చాలా బాగున్నాం. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? చాలా సంతోషం అండి. ఏ కార్యక్రమాలు వింటున్నారు మీరు?
1: అన్ని వింటున్నారా?
0: ఓకే.

0: ఏ కార్యక్రమాలు మీకు బాగా నచ్చుతున్నాయి?
1: మాకు ఎక్కువ అన్నీ నచ్చుతాయి మేడం.
0: అన్ని నచ్చుతున్నాయా? సరే సరే, మరి పాట చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: నెంబర్ వన్ అందమైన.
0: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా, పాట విందామా?
1: కోరుతున్న సోదరు మేడం
0: చెప్పండి.
1: ప్రసాదు పద్మ పుష్ప వరలక్ష్మి పెన్షులయ్య సుబ్బమ్మ, ముఖ్యంగా మీకోసం అందరి కోసం.
0: అలాగేనండి, అలాగే చాలా సంతోషం కోరుతున్న శ్రోతలందరి కోసం, వింటున్న అందరి కోసం కూడా ఈ పాట. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: 102.7 MHz పై కార్యక్రమంలో మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో ప్రజకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడన గ్రామం హర్నాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. హర్నాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: నమస్కారం అండి. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు. అందరి తరఫున కూడా నమస్కారాలు మీకు
1: మేడం. ఖైదీ నంబర్ 786 మేడం. అందులో జానకి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మేడం. జానక్ గారు పరమపదించారు. మనిషి బతికేది వందేళ్ళైనా పాటల రూపంగా 1000 ఏళ్ళు కూడా బతికున్నట్టే మేడం. పాటల రూపంగా వినాలి మేడం.
0: అలాగే తప్పకుండా చెప్పండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటిని అందరి కోసం మేడం.
0: అలాగేనండి. మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. ధన్యవాదాలండి.
1: ఓకే మేడం.

0: హలో బ్రిచి కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. హలో బ్రిచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కావలెడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు.
0: వెంకటేశ్వర్లకు
1: మన అనౌన్సర్లకు ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీవత్స మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారం అండి. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మంగమ్మ గారి మనోడి సినిమాలో చంద్రుడు నిన్ను చూసి చేతులెత్తాడు, ఆ పాట కాదు మేడం?
0: అలాగేనండి, తప్పకుండా. చివరి పాట చెప్పండి.
1: పాలెం పోలయ్య, ధనలక్ష్మీపురం నుంచి జాగిర్ భాష, ఇస్మాయిల్, పర్ల మస్తానయ్య, సోమనాథ జాదరావు, ముఖ్యంగా మన శ్రోత అందరి కోసం కూడా, మీకోసం కూడా.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.

0: బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు ఇప్పటి వరకు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. పాటలు వినే ముందుగా ప్రకటన విందాం.
1: నాన్నా, నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి మీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా పాటలు కోరుతున్నారు. మొదటి పాట మాకోసం దీపారాధన చిత్రం నుంచి తెల్ల కాగితం మనిషి జీవితం అనే పాటను వినిపించగలరు అంటూ ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

చక్కని పాట విన్నాం కదా. హలోబిరుచి కార్యక్రమంలో మరో శ్రోత వాట్సాప్ ద్వారా పాట కోరుతున్నారు. హలోబిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటున్నారు. సింహపురి ఎఫ్ఎం తరఫున మీకు గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా భామ కలాపం చిత్రంలో కవిత ఓ కవిత అనే పాటను తప్పకుండా వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆపేద, ఆయేష వీరంతా ప్రత్యేక అభినందనలు అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మరి వీరికి అభినందనలు తెలియజేస్తూ వీరి కోసం ఈ పాట విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

హలో బ్రిచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా మరో శ్రోత పాట కోరుతున్నారు. మా కోసం అభిలాష చిత్రం నుంచి ఉరకలై గోదారి అనే పాటను వినిపించగలరు అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. కార్యక్రమంలో

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాతి శ్రోత వాట్సాప్ ద్వారా పాట కోరుతున్నారు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జీలందరికీ నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరఫున మీకు నమస్కారాలు, హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నుంచి పాలెం పోలయ్య ఈరోజు నేను అడుగుతున్న పాట నాకు నచ్చిన పాట అంటూ చిరంజీవి విజయశాంతి నటించిన మహానగరంలో మాయగాడు చిత్రం నుంచి టైటిల్ సాంగ్ వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ అందరి కోసం, అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం కూడా అంటున్నారు. డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారి కోసం అంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పాలెం పోలయ్య ఆర్లగడ్డ నంద్యాల నుంచి చెప్తున్నారు. మరి వీరి కోసం మీరు కోరుకున్న ఈ పాట అందరి కోసం విందామండి. ధన్యవాదాలు.

హలో బ్రిచ్ కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై కార్యక్రమంలో మా కోసం ముద్దుల మామయ్య చిత్రం నుంచి ఓం శాంతి శాంతి అనే పాటను వినిపించగలరు అంటూ శ్రోతలు పందిరి రామకృష్ణ, సంగీత ఇంకా నారాయణ రెడ్డిపేట నుంచి ఈశ్వరయ్య, తోట ఈశ్వరయ్య కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిచ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: శివాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి

0: మాట్లాడుతూ శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు వందల ఏళ్ల కిందట మొదలుపెట్టారని, ఆ కాలంలో అది ఒక విప్లవానికన్నా తక్కువేమీ కాదని అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
1: भारत सरकार ने आयुर्वेद और योग को विश्व पटल पर नई ऊर्जा के साथ प्रतिष्ठित किया है। मुझे ये जानकर प्रसन्नता हुई है कि सरकार शल्य चिकित्सा की इस प्राचीन परंपरा को भी वैज्ञानिक कसौटियों के सभी मानकों पर सफल करने के लिए प्रयास कर रही है। ये केवल सरकार प्रयास करने से नहीं हो, सभी मानव, सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए। ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, మానవతా జిందగీ కే సోచనా.
2: రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కార్యకలాపాలు, సైనిక్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ఎన్సీసీ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయని కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న రాష్ట్రాల మధ్య క్యాడెట్ల మార్పిడి కార్యక్రమం దేశ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేసే ఉత్తమ కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
0: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, జింద్ సోనిపత్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, వీటిని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
3: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా, సోనిపత్ కా, హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. मैं आप सभी को, पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता हूं.
2: భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ, సామాజిక భద్రతా ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటిఏ అమలుతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుండగా, సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు. ఈ ఒప్పందాలు 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, సిఈటిఏ భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన భారతీయ యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు బ్రిటన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
0: హైదరాబాద్లో మంగళవారం జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతిపథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర

0: సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని ఉత్తరప్రదేశ్లో వారణాసి రింగ్ రోడ్డుపై 46 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 14,400 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పట్టణ రవాణాను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో కొత్త తయారీ ప్రోత్సాహక పథకానికి, అలాగే దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకాన్ 2.0 పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: सेमिकॉन 2.0 1,27,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है.
0: ఢిల్లీలో భారత్ టెక్స్ట్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుస్తుల ప్రదర్శనంలో ఒకటైన ఈ కార్యక్రమంలో 130కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మంత్రి ఆసక్తిగా పరిశీలించి తెలుగు కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రశంసించారు.
1: ఢిల్లీలో జరిగిన ఉడాన్ 2.0 కార్యశాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాల అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతు ఇవ్వడం, నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్, ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
0: పౌరసత్వ నిర్ధారణ, విదేశీయుడిగా గుర్తింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, చట్టబద్దంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించబడిన 27 మందికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవని ధర్మాసను పేర్కొంది. అదే సమయంలో చట్ట విరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా న్యాయబద్దంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సాగాలని, న్యాయపరమైన ప్రక్రియకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కేసులో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా పునఃపరిశీలించాలని ఆదేశించింది. పాత ఓటర్ల జాబితాలో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు వంటి కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి వారి వ్యాపారాభివృద్దికి సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సూక్ష్మ రుణాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

0: ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుతీరగా శంఖనాదాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాల నడుమ మూడు రథాలు శ్రీ గుండిచా ఆలయం వైపు సాగాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 9 రోజుల పాటు కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర సందర్భంగా అదే రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు.
1: ఢిల్లీలో గురువారం జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భద్రతా ఆర్థిక రంగాల అభివృద్దికి బిమ్స్టెక్ దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయని అన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 ట్రిలియన్గా ఉందని దోవల్ వెల్లడించారు.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యాంశాలపై చర్చలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి శాసన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
1: ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తులతో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు.
0: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027లో భాగంగా నిర్వహించనున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్2 కోసం పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టే ఛాలెంజ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, వినోద రంగాల్లో కొత్త ప్రతిభను గుర్తించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, యువ సృష్టికర్తల నైపుణ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ వేదికపై వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, అలాగే వాటి అమలుకు బాధ్యత వహించే సంస్థల ఎంపిక వంటి అన్ని దశలను ఒకే వేదికపై నిర్వహించే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపింది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బృందావనం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన

పాటను వినిపించమంటూ కోరుతున్న వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఉన్నా వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్ వీరి కొరికపై ఈ పాట.

తర్వాత మాయదారి మళ్ళీ గడి చిత్రానికి పి సుశీల పడిన ఆత్రేయ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమలారం నుంచి.

తర్వాత భువనచంద్ర గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ప్రేమలేఖ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినపోయే పాట ఉగ్ర నరసింహం చిత్రానికి కేజేఎస్ దాస్ పి సుశీల పాడిన దాసన్న రెండో గీతం, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత మిస్సమ్మ చిత్రానికి ఏఎం రాజా పి లీలా పాడిన పింగళి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు నెల్లూరు రూరల్ నారాయణరెడ్డిపేట నుంచి తుమ్మలచెర్ల పద్మనాభయ్య ఉమాదేవి జయమ్మ వీరి కోరికపై ఈ పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినపోతున్నారు. చిత్రం అమరాజీనామా. ఈ చిత్రానికి రాజోల్ నుండి వాణి వాసు ఈ పాటను కోరుతున్నారు. వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బావా బావమరది. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన వేటూరి సుందరమూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోల్లంక, అవనిగడ్డ, కృష్ణా జిల్లా నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా జే గంటలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్సీ నుంచి భారత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్లో, దజయ్లో, ఆదిత్యలో, కిరణ్, జాన్విక, విశ్రుతులో, లక్ష్మి, ప్రహ్లాద్, శివన్నారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత ధర్మాత్ముడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా నుంచి లక్ష్మణ్ లక్ష్మీదుర్గయ్య లావణ్య కోరుతున్నారు.

ముద్దుల మొగుడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత మంచుపల్లకి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా బృందం పాడిన పాట వింటారు. సంగీతం రాజనాగేంద్ర, రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్పు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మాతృదేవత చిత్రానికి ఘంటసాల గానం వింటారు. సంగీతం కేవి మహాదేవన్, రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ తెలంగాణ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, రాణా ప్రతాప్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత గోల్ గోపన్న చిత్రానికి ఘంటసాల గానం వింటారు రచన కొసరాజు. ఈ పాటను వినిపించమంటూ కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి వెంకటేశ్వర ప్రసాదరావు, లక్ష్మీ సృజన, భరత్, శ్రీధర్, సరితాలక్ష్మి, కిరణ్, వాణి, ప్రణతి, ప్రసీద కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత శివమణి చిత్రానికి శంకర్ మహాదేవన్, కౌసల్య గానం వింటారు, రచన కందికొండ. ఈ పాటను వినిపించమంటూ పడన నుంచి యోగిత, లక్ష్మి, శ్రీనివాస్ కోరుతున్నారు.

ముదనం చిత్రానికి ఘంటసాల పిసుశీల గానం వింటారు రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, శివనాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత జై జవాన్ చిత్రానికి ఘంటసల్లా పి సుశీల గానం వింటారు. రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

ఏజింగ్ గోపి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల గానం వింటారు రచన ఆరుత్ర. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, గట్టన్న కోరుతున్నారు.

కల్పనత కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట జీవన తరంగాలు చిత్రానికి పి సుశీల గానం చేసింది. సంగీతం జేవి రాఘవులు, రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

జూదగడ్ చిత్రానికి జి ఆనంద్ పి సుశీల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ హోసుకోట్ తాలూకా నారాయణ్ కేర్ గ్రామం నుంచి శ్రమ్ద అశ్విని రమేష్ భాగ్య హర్ష వీరందరి కోరికపై ఈ పాట.

మాయదారి మల్లిగాడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు. రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత సిపాయి చిన్నయ్య చిత్రానికి ఘంటసాల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ నెల్లూరు నుంచి చిన్నదంతు కోరుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రసారం కార్యక్రమాల మీద శ్రోతలు ఉత్తరాల ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా తెలిపే అభిప్రాయాల మాలిక ఉభయకసులోపరికి స్వాగతం. మరి మీ అభిప్రాయాలను 0866-24888-12 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. మరి ఈరోజు ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. నెల్లూరు నుంచి చిన్నదంతు గారు రాస్తున్నారు, గౌరవనీయులైన డైరెక్టర్ గారికి, సాంకేతిక నిపుణులకి, కళాకారులకి, వ్యాఖ్యాతలకి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి హృదయపూర్వక నమస్సమాంజలి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జూలై 6వ తేదీ వందే మాత్రం తర్వాత ప్రసారమైన దేశభక్తి గీతం చాలా అర్థవంతంగా, విజ్ఞానదాయకంగాను, అలాగే భారతీయులందరూ ఒకటే అనే సందేశాన్ని ఇచ్చింది. వివిధ మతాలు భాషలు మాట్లాడుకునేవారు ఉన్నవారంతా భారతమాత బిడ్డలు అనే ఐక్యతా భావాన్ని కలుగజేసింది. గీత రచయితకి, ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అని అంటున్నారు. అలాగే 29వ తేదీ జూన్ రాత్రి 8 గంటలకు

మనోహరమైన ఇంటి నెంబర్ నాటిక చాలా బాగుంది. రైలు ప్రయాణం చేసినప్పుడు బోగీలో స్టవ్ వెలిగించకూడదన్న సందేశాన్ని శ్రోతలకు తెలియజేశారు. ఇందులో నటించిన కళాకారులు ఒకరితో ఒకరు పోటీ పడి నటించిన తీరు బాగుంది, పాత్రలకు న్యాయం చేశారు అంటున్నారు. ఇందులో కథానాయకుడు తన మనసులోని భావాలను బయటికి చెప్పలేకపడిన ఆవేదన, కథానాయిక వాటిని అర్థం చేసుకునే బదులు చెప్పలేని అమాయకత్వం, ఇంతలో గూడూరు స్టేషన్ దాటేయటం, కథానాయకుడు దిగిపోవటం, గూడూరు స్టేషన్ రావడం, కథానాయకుడు దిగిపోవడం, కథానాయికి నేరుగా రైల్లో వెళ్ళిపోవడం జరిగింది. రచయిత వినోదాత్మకంగా నాటికని రూపుదిద్దారు. వారికి శుభాకాంక్షలు అని అంటున్నారు. ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు అని చెప్పి చెప్తున్నారు. అలాగే 8వ తేదీ జూలై ఉదయం సూక్తి సుధ శీర్షికన ప్రసారం చేసిన సూక్తులు శీర్షిక తగినట్లుగా ఉంది. భాగ్యలక్ష్మి మేడం గారు రచించారు. అర్థవంతంగా, విజ్ఞానవంతంగా, సందేశాత్మకంగా ఉన్నాయి ఈ సూక్తులు. ఇందులో పాపము, పుణ్యము, స్వర్గము, నరకముల గురించి ఉదాహరణ పూర్వకంగా చాలా చక్కగా వినిపించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటున్నారు. మేడం గారు పలు రచనలు చేసి ఆకాశవాణి శ్రోతలకు వినిపించగలరని కోరుకుంటున్నారు. ఇంకా ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్సుమాంజులి తెలియజేస్తున్నాను అంటున్నారు. ఆకాశవాణి అభిమాని నెల్లూరు నుంచి చిన్నదంతు గారు ఈ సందేశాన్ని అయితే పంపించారు. ఇక వాట్సాప్ ద్వారా ఎవరెవరు పంపించారో చూద్దాం. ఉభయ కుశలపరి శ్రోతల అభిప్రాయాలకి నమస్తే అన్న. నమస్తే అండి. 13వ తేదీ సోమవారం సూక్తి సుధలో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇతరుల ఆకలి తృష్ణను దృష్టిలో ఉంచుకొని ప్రతి మనిషి జీవించాలి ఇలాంటి చక్కని విషయాలు అందించిన శ్రీ బృందావనం ధన్వంతరి ఆచార్య గారికి నమస్సులు అని అందిస్తున్నాం అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమం శివకీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వీణుల విందు చేసింది. కార్యక్రమంలో కరుణ చూడమమ్మ అనే కీర్తన మాకు మరీ నచ్చింది. శ్రీరామ్ ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్ళు, తుంటి, వెన్నుపూస వంటి వాటికి వచ్చే వివిధ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసిన డాక్టర్ శ్రీ కేవీ గురువర్ధన్ కుమార్ గారికి మంచి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలు రాబట్టిన శ్రీ బి వెంకటేశ్వర్లు గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. తనదాకా వస్తే కథానిక విన్నాం, ఎంతో నచ్చింది. రచించి చదివి వినిపించిన లాలక్ష్మి గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. ఇక 14వ తేదీ మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ బొమ్మరాజు సీతారామదాస్ గారి కీర్తనలు వినితరించాం. కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీమతి షీలా గారి గానం మాకు నచ్చింది. కార్యక్రమంలో శంకరాభరణం రాగంలో వినిపించిన కీర్తన మాకు మరీ నచ్చింది. రాత్రి 8 గంటలకు ప్రసారమైన జరిగేవని మన మంచికి కథానిక విన్నాం, ఎంతో నచ్చింది. సిహెచ్ మూర్తి గారికి నమస్తే అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగ్నాబాయి రాధామున్నారా వస్తున్నారు. ఇక 15వ తేదీ బుధవారం సూక్తి సుధలో సలాది రాజలక్ష్మి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, నమస్తే వారికి అంటున్నారు. ఇక కార్యక్రమంలో మొరపెట్టితి అనే త్యాగరాజస్వామి కీర్తన మాకు మరీ నచ్చింది. శ్రీ శాస్త్రి గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన యువలయతో పాటు సంస్కృత పాఠంలో మృత్యుకటకం శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి నిర్వహణలో కొనసాగే పాఠం నచ్చింది, వారికి మా నమస్కారాలు అని అంటున్నారు. 16వ తేదీ గురువారం భక్తిరంజని కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు వినితరించాం. సాయంత్రం ప్రసారమైన జానపద సంగీత కార్యక్రమంలో వేల్పూరి మహాలక్ష్మి బృందం గానం చేసిన భజనావళి వినితరించాం అంటూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ ని వాట్సాప్ చేశారు. ఏరూరు నుంచి రఘువీర్ సింగ్ సున్నాబాయి రాధామున్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏమంటున్నారు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య పాటల కోసం అడుగుతున్నారు. ఓకే అండి. ఈరోజు ఉదయం ప్రసారం అయిన సరస వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. చక్కటి పూరణలు కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యువలయ కార్యక్రమం చాలా బాగుంది. ఇందులో చక్కటి క్విజ్ ప్రశ్నలు అడిగి మెదడుకు మేతను పెడుతున్నారు. ఈ కార్యక్రమంని ఇంకో అరగంట పెంచితే చాలా బాగుంటుంది, మరి మీ అభిప్రాయం అంటూ రాచల సుబ్రహ్మణ్యం రాస్తున్నారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇక ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకి, శ్రోతలందరికీ శుభోదయం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. తర్వాత గురువారం ఉదయం 6 గంటల 10 నిమిషాలు భక్తిరంజన్లో సాయిబాబా భక్తి గీతాలను విన్నాం. ఏడుంపాకి ఉదయరేఖల కార్యక్రమం

వ్యక్తులలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ చాలా బాగుంది, ప్రతిరోజు వింటున్నాను. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాల కార్యక్రమం చాలా బాగుంది, తెనాలి అన్నయ్య గారి గురించి చక్కగా వివరించారు. అనంతరం దళిత సాహిత్యం గురించి కత్తుల కిషోర్ గారి ప్రసంగం బాగుంది. 10 గంటలకు ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన పథకం గురించిన విషయాలు చక్కగా వివరించారు. 1:30 గ్రామలక్ష్మిలో చిరుధాన్యాల ఆవశ్యకత గురించి చక్కగా వివరించారు. 7:15 పల్లెసేవల కార్యక్రమంలో వరిలో వాడదగ్గ కలుపు మందుల గురించి చక్కగా వివరించారు అంటున్నారు. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, సాయంత్రం 4 గంటలకు యోలా ఎక్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది, కాకపోతే సమయం పెంచండి అని అడుగుతున్నారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఈ రోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య బృణం చాలా బాగుంది అంటున్నారు. 11:00 కల్పలత ఉత్తరాలు పాటలు బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని రాసి పంపించారు. ఇక మరో సందేశం చూద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు. ఉభయకుశల ఉపరి కార్యక్రమం చాలా బాగుంది, ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు, భక్తిరంజనలో భక్తి గీతాలు, పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల గురించి యాజమాన్య పద్ధతులు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. తెలుగు సాహితీ మణిదీపాల కార్యక్రమం చాలా బాగుంది. పద్యతోరణం కార్యక్రమం, సరస వినోదిని చాలా బాగున్నాయి. రాబోయేది వాట్సాప్ పాటలు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరంటున్నారు. ఇక కల్పలత ఉత్తరాల పాటలు చాలా బాగున్నాయి, టీన్ టైంలో హిందీ పాటలు, యువల ఎక్విజ్ కార్యక్రమం బాగుంది అంటూ రాస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారు అని అంటే సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి పంపించారు. 17వ తేదీ ప్రసారమైన గంగప్ప గారి తెలుగు నాటకాలు ఆధునిక రంగం అంశంలో అలనాటి నాటక రచయితలకు, ఈనాటి నాటిక రచయితలకు, నటుల గురించి పరిశోధనాత్మకమైన ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. హరికథా పితామహులైన శ్రీ ఆదిపాట్ల నారాయణదాస్ గారి చరిత్ర గురించి శ్రీమతి టి శారద భాగవతారాణి గారి హరికథా గానం బాగుంది. శ్రీమతి జి రాధికారాణి గారు టీచర్, రచయిత, అలనాటి బాల్యంలోని ఆటపాటలతో కూడిన చదువుల గురించి, నేటి విద్యా విధానంలో అంతరించిపోతున్న ఆటపాటల గురించి చక్కని విశ్లేషణ చేశారు. 18వ తేదీ ప్రసారమైన నోబెల్ శాంతి గ్రహీత భారతరత్న నల్లజాతి సూర్యుడు శ్రీ నెల్సన్ మండేలా గారి జీవిత విశేషాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మన భారతదేశంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ గారు కూడా 2 జీవిత ఖైదులు అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం విధించింది, ఈ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ రాస్తున్నారు. 19వ తేదీ ప్రసారమైన మల్లాది సూరిబాబు గారి లలిత గీత, అరుణరథం, సూర్యపదం, ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారి రచన బాగుంది అని అంటున్నారు. 19వ తేదీ ప్రసారమైన విశాఖపట్నం నుంచి అనుసంధాన సంగీత సభ కార్యక్రమంలో శ్రీ రాధాకృష్ణమూర్తి గారు, అలాగే శ్రీ రామ్ చరణ్, ఇంకా సుబ్రహ్మణ్యం గారి సంగీత గానం బాగుంది అంటూ రాస్తున్నారు సర్వశెట్టి సుబ్రహ్మయ్య చీరాల నుంచి. ఇక ఉభయ కుశలోపరికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈ వారాంతం కార్యక్రమం మీద మేము వింటున్నాము, వారాంత కార్యక్రమాలు వింటున్నారు. 1:10 పసిడి పంటల ప్రసారం చేయమని కోరుతున్నాము అంటూ రాస్తున్నారు హనుమాన్ నగర్ నుంచి పల్లపట్టి గోపాలకృష్ణ వంశీ, వీరు కోరుతున్నారనమాట. ఇంకెవరంటే కోనసీమ జిల్లా అమలాపురం బుచ్చమ్మ అగ్రహారం నుంచి రాస్తున్నారు పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి, సందీప్, సహస్ర బాంధవి, సిరి, ఉభయకుశలోపరికి స్వాగతం అన్నారు. స్వాగతం అండి, నమస్కారం అని అంటున్నారు. విజయవాడ రేడియో కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, ముఖ్యంగా భగవద్గీత పారాయణం ఆధ్యాత్మిక ఆనందం కలగజేస్తోంది, కర్ణాటక సంగీత కార్యక్రమం అలరిస్తోంది. 13వ తేదీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం వీణులు విందుగా ఉంది, 14న షీలా గారి గాత్రం మృదు మధురంగా ఉంది, రాగమాలికలో గోవింద కీర్తన కర్ణపేయంగా ఉంది అని అంటున్నారు. 17వ తేదీ కుమారేష్ గణేష్ గారి వయలిన్ ద్వయం వీణులు విందుగా ఉంది అంటూ రాస్తున్నారు. తర్వాత విజయవాడ ఎఫ్ఎం వారికి సర్వదా కృతజ్ఞతలు. ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం అనంతరం వినిపిస్తున్న పలు అంశాలు చాలా బాగున్నాయి, లలిత గీతాలు బాగున్నాయి, రాబోయేది వాట్సాప్ పాటలు బాగున్నాయి అంటూ రాస్తున్నారు కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా. ఓకే అండి, ఈ వారం అన్ని కార్యక్రమాలు

చెప్పాలి బాగున్నాయి. అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి శ్రీనివాసులు, బొజ్జప్ప గారు, రాజశేఖర్ పాలెం, పోలయ్య, పూజారి ధనుంజయ, అన్నయ్య వీరంతా ఈ మెసేజ్ ని బాగున్నాయి, కార్యక్రమాలు బాగున్నాయి అంటూ. ఇక టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగున్నాయి, యువలై క్విజ్ కార్యక్రమం బాగుంది, సంస్కృత పాఠం, హిందీ పాఠం కార్యక్రమాలు, రంగస్థలి బాగున్నాయి అని అంటూ రాస్తున్నారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ. అలాగే నమస్తే అండి అంటున్నా, నమస్తే అండి. మీరు ప్రసారం చేసేటువంటి కార్యక్రమాలు, ఉదయ ప్రసారంలో కథానికలు, వినియోగదారుడు పాటించాల్సిన విషయాలు, ఎంతో మంది ప్రముఖుల గురించి అలనాటి విశేషాలు కూడా తెలుపుతూ చక్కటి విజ్ఞానాన్ని అందిస్తూ, అలాగే తెలుగు సినీ గీతాలు కూడా వివరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలతో అలరిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అని అంటూ రాస్తున్నారు ఎవరంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉంటున్నాయి, మిస్ కాకుండా వింటున్నాం. ముఖ్యంగా ఉదయం 10:15 ప్రసారం చేసే రామోయేది కార్యక్రమంలో ప్రసారం చేసిన సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి, ధన్యవాదాలు అని అంటున్నారు. కల్పలత కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన పాటలు అన్ని సూపర్ గా ఉన్నాయి, మాకు నచ్చాయి. సాయంత్రం 3 నుంచి 4 వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు చాలా చక్కగా ఉన్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. ఇక 4:00 నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలై కార్యక్రమంలో జీకే క్విజ్ ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది, మాకు నచ్చింది. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంది, ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియోలో వస్తుంది, యాప్లో రావట్లేదు అని అంటూ రాస్తున్నారు. ఉదయం 7:45 సినీ భక్తి గీతాలు వేసేవారు, ఇప్పుడు వేయడం లేదు, మానేశారు చాలా సంవత్సరాల నుండి, పునః ప్రారంభం చేయండి అంటూ రాస్తున్నారు. ఎవరు పేరైతే రాయలేదు, ఓకే అండి, పేరు రాసి పంపించండి మీరు ఎవరైతే ఇదే పంపించారో మెసేజ్ని. శుభ మధ్యాహ్నం అంటున్నారు, శుభ మధ్యాహ్నం అండి. మీకు కూడా ఉభయ కుశల పరికి స్వాగతం. 16వ తేదీ శుక్రవారం పలసీమలు కార్యక్రమం లో నక్షత్రకుని పౌరాణిక పద్యాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అని అంటున్నారు విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి. ఇక ఏ సీతా రామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణాపురం నర్సాపురం నుంచి రాస్తున్నారు. మంచి మంచి కార్యక్రమాలతో మమ్మల్ని అలరిస్తున్న ఆకాశవాణికి శుభాభినందనలు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది యువలయ అనే కార్యక్రమం సమయం తగ్గించేందుకు చాలా విచారంగా ఉంది అని అంటున్నారు. అలాగే సమయాన్ని పెంచండి అని కూడా కోరుతున్నారు. అలాగే ఎంతో మంది యువరచేతలకు చాలా ప్రోత్సాహంగా అనిపిస్తుంది, సమస్య పూరణ కార్యక్రమం చాలా బాగుంది. అది నిర్వహిస్తున్న పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా నిర్వహిస్తున్న తీరు విలక్షణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది, వారికి మా నమస్కారాలు అంటున్నారు. వారు చాలా బాగా నిర్వహిస్తున్నారు, కృతజ్ఞతలు వారికి చెప్పుకుంటున్నాం అంటున్నారు నా ప్రియమైన ఆకాశవాణి అంటూ రాసి పంపించారు సీతారామాంజనేయమూర్తి నరసాపురం నుంచి. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీ సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి నక్షత్రకుని పాత్రలోని పద్యాలు చాలా చక్కగా ఆలపించారు, మధురంగా ఉన్నాయి అని అంటున్నారు. 18వ తేదీ సుమతి శతకం ధారావాహికలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారు వినిపించినటువంటి మధ్యద్వారం విన్నాం, చాలా చక్కగా వివరించారు, పద్యానికి అర్థమయ్యేలాగా భావన ఉంది, వారం వారం అలరిస్తున్నారు వారు అంటూ వారికి మా అభినందన మందార మాల అంటూ మెసేజ్ చేశారు. ఇక 19వ తేదీ ఆదివారం ఉదయం సూక్తి సుధా భక్తిరంజని అన్నమాచార్య కీర్తనలు నచ్చాయి. అదే రోజు ఉదయం 7:15 భగవద్గీత పారాయణంలో ఒక్కొక్క శ్లోకాన్ని చాలా చక్కగా చదువుతున్నారు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు. వారికి ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటూ రాసి పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, సావిత్రి, కృషి హృషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని ఉభయకుశలోపరికి నమస్తే అంటున్నా. నమస్తే అండి. నేను 45 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ విజయవాడ ఏ

0: కార్యక్రమాలు వింటున్నాను అని రాసి పంపిస్తున్నారు. ఇక 10 గంటల తర్వాత వాట్సాప్ పాటలు, 11 గంటలకు కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు వినిపిస్తున్నారు. సంతోషంగా ఉంది. వాట్సాప్ ద్వారా నేను కూడా పాటలు కోరుకుంటున్నాను అని అంటున్నారు. దయచేసి వాట్సాప్ పంపిస్తే వినిపిస్తారు అని అంటున్నారు. 2488120866 అండి, ఈ నెంబర్కి పంపిస్తే మీరు ఈ మీరు కోరుకున్న పాటను ప్రసారం అయితే చేస్తాం. ఇక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరి నిర్వాహకులకు నమస్తే అన్న. నమస్తే అండి. మీరు ప్రతిరోజు వినిపిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలు ప్రసారం చేస్తున్న యువ లైక్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్స్ ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే సమయం పెంచండి అని వారు కోరుతున్నారు. ఇక ఇంకెవరు పంపించారో చూద్దాం. కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటూ రాశారు జరిపోతలు బుచ్చాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి రాసి పంపించారు. టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగున్నాయి. యువల ఎక్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. యువవాణి యువజనుల కార్యక్రమం చాలా నచ్చింది అంటూ రాస్తున్నారు. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరకృప. ఇక మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి లో జానపద గేయాలు, భజన పాటలు అంటూ రాస్తున్నారు. యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖమ్మం నుంచి ఓంకార్ నాథ శర్మ గారు రాస్తున్నారు సింపుల్ గా, గుడ్ ఈవినింగ్, ఆల్ ద ప్రోగ్రామ్స్ రిలేడ్ ఇన్ దిస్ వీక్ ఈస్ వెరీ గుడ్ అంటూ ఈ వారంలో ప్రసారమైన అన్ని కార్యక్రమాలు వారికి నచ్చాయంటూ రాసి పంపించారు. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి. 4 గంటలకు యువలయ, ఉదయం 7:15కి ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని కార్యక్రమం చాలా బాగుంది. కల్పలత ఉత్తరాల పాటలు బాగున్నాయి అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కోతగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజస్వామి, ఇంకా వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రాస్తున్నారు. నమస్తే మేడం అంటూ అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ముఖ్యంగా పాటలు, జానపద గీతాలు, నాటికలు, హరికథలు అన్ని బాగున్నాయి అంటూ రాశారు. అనంతపూర్ నుంచి భారతి కిషోర్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక రావోయీ అతిథి కార్యక్రమానికి మెసేజ్ పంపితే చదవడం లేదు అని అంటున్నారు. లేదండి, చదువుతారు. మీకు నచ్చిన పాట కూడా వేస్తారు. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. వెంటనే మీకు నచ్చిన పాటను కోరుకోండి. తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు ఈ మెసేజ్ను అయితే పంపించారు. ఇక మార్కాపురం ద్వారా వింటున్నాము అని అంటూ రాస్తున్నారు. ప్రసారాలు రావట్లేదు అని అంటున్నారు. ఎవరు? వీరా కనకారావు గారు. ఇవి ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమానికి శ్రోతలు వాట్సాప్ ద్వారా అలాగే ఉత్తరాల ద్వారా పంపించిన అభిప్రాయాల మాలిక. మీరు ఇంతవరకు ఉభయ కుశలోపరి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభంగానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది మర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపిచేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశం

ప్రాంతానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బింది ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ది చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్యని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్ట్రపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సాంధుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్ట్రపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3 దేశాల పర్యటనలో చివరి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్ట్రపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలపేత అవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూ కశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బాల్కల్ 2 మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 3,70,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్ర

0: కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు, అమర చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా, కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకొనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకానే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈ రోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా తోబుట్టువులు చిత్రానికి ఘంటసాల పీసీ శీల పాడిన పాట వింటారు. సంగీతం శ్రీ మోహన్ దాస్ రచన, అనిశెట్టి.

0: वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: కార్యక్రమం తర్వాత ఆరాధన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు. రచన ఆత్రేయ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రావుల సాయి గిరీష్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఇక వార్తల వివరాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మన సినిమా కీర్తి పెంచి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 9 పురస్కారాలతో తెలుగు నటులు ప్రతిభ చూపించడం గర్వంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యానవనంపై దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ,
1: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ముందుకి, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే ఈ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి పురం. అలాగే ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు, దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది దానిపైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి కోరటం జరిగింది.

0: ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాలలో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా తదితర ఏర్పాట్లను మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తదితరులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి భోగాపురం భాగ్యనగరం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 ఉప వేరియంట్ గుర్తించినట్లు వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ తెలిపారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కంటే ప్రమాదకరమని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచుతూ ఉన్నామని, ప్రత్యేక వార్డులు, పడకలు, పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నామని వెల్లడించారు. అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 బోగీలలో 1500 మంది ప్రయాణికులతో రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందన్నారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఎం రమేష్ తెలియజేస్తూ,
1: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు అనకాపల్లి నుంచి 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. అన్ని సిస్టమేటిక్ గా రైలు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇది మొదటి ట్రైన్. మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్ఫిడెన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది.
0: విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుంట వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు శ్రీకాకుళం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిట దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్ కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈరోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకొస్తున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా పివి సింధు నిలిచింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం లండన్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి

0: మంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు కానీ లేదా myGOV.in వెబ్సైట్కు కానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిచిపట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతూ ఉన్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల యొక్క పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తూ ఉన్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని అనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్నది. దీని ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనికావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనా?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: अब गरीबों की जय बन गई है.
7: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 14555 पर कॉल करें.

0: తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి జె భారతీదేవి గారి స్వీయ కవితలు వింటారు.
3: కవిత శీర్షిక ఇదిరా ప్రేమంటే. ప్రేమంటే చంపటం చావటం కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు దూరమైనా రెండు మనసులు ఒకటిగానే ఉండాలి కడవరకు. పోతే రానిది ప్రాణం, చావులేనిది ప్రేమ. ప్రేమ కిరణం అందుకుంటుంది అనురాగపు దరహాసాన్ని. కల్మషం ఎరుగదు, కాలానికి లొంగదు. తొలి ప్రేమ నిలుస్తుంది జీవితాంతం. కుల మత జాతి వర్గాలకు చోటివ్వదు. ధనిక పేద భేదం చూడదు. మాటలకందనిది మనోఫలకంపై నిలుస్తుంది. చీకటి జీవితానికి వెలుగురేఖ అవుతుంది. ఆపదలో ఆదుకుంటుంది. నిజమైన ప్రేమ సుఖాన్ని కోరదు. కపట ప్రేమ కష్టాన్ని కోరదు. మనసు నిండా కుట్ర నింపుకుంటుంది కపట ప్రేమ. కష్టాలన్నీ ఎదురైనా కలిసే ఉంటాయి ప్రేమపూరిత మనసులు. అవయవాల అమరిక కాదు ప్రేమంటే. గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండే అమృత భాండం ప్రేమంటే. తన బాగు కోరుకోదు ప్రేమ. ఎదుటివారి కోసం తాను కర్పూరంలా కరుగుతుంది. నిస్వార్థమైంది ప్రేమ. ప్రేమికులు దూరమైనా ప్రేమ వారిని వెన్నంటే ఉంటుంది. ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు. ప్రతి క్షణం మనస్సులోనే నిలుచుండేది. మధురాతి మధురమైన ఓ ప్రేమ, నీ చిరునామా తెలుసులే ప్రేమికులకు. కవిత శీర్షిక వింత మనుషులు. గారడీ లోకంలోని వింత మనుషులం మేము. నవ్వులు పువ్వులు మాకు అక్కర్లేదు. కోపతాపాలు కలవళ్ళం మేము. నీతి నిజాయితీలను నెట్టేస్తాం. అవినీతి అన్యాయాలను ఆదరిస్తాం. పాపాన్ని పాయసంలా తాగుతాం. పుణ్యాన్ని విషంగా త్రోసేస్తాం. నవలోకపు నరకాసురులం, విషపు బుద్ధులు ఉన్నవాళ్ళం. మానవత్వం మాకు తెలియదు. రాక్షసత్వంలో ఆరితేరినోళ్ళం. పుణ్యాన్ని వదిలాం కాశీలో. ధర్మంతో దాగుడు మూతలు. ప్రాణాలతో చెలగాటం ఆడేవాళ్ళం. కొంపలు తీసే కొరువులం. వంచెనతో వచ్చి నీచపు బుద్ధుల్లో నిలిచాం. తులసి తీర్థం పోసేవాళ్ళం కాము. విషం పోసి సొమ్ము దక్కించుకునే పాపిష్టోళ్ళం. కాలుష్యంలో ఎన్ని జీవులు బలైతేనేమి. ధనలక్ష్మి మా గడపలోకి వస్తుంటే గుండెలేని గూండాలం. మనసులోని మూర్ఖులం. మనుషులం మేము. నరలోకంలోని వింత మనుషులం మేము. కవిత శీర్షిక పాట. మదిలో దాగని ఊహలు ప్రతిధ్వనిస్తాయి పాటగా. వెన్నెల కిరణం నేలం రాలుతుంది. వేణుగానపు మాధుర్యపు అల్లకు కోటలు దాటిన పాట తోలుకొస్తుంది జనాన్ని తన తోటలోనికి. పామును ఆడిస్తుంది, మనసును మురిపిస్తుంది. గొంతు పెగిలితే గంధర్వగానం వినపడుతుంది. చిగురంత తలపు పాట చిరుదివ్యకు వెలుగుబాట. వీణ మీద పలికిస్తావు వేదాలు. మధుర స్వరంతో మసలుతావు పాటవై. ఓ పాట, మౌనంలా నీవు కూర్చున్నావంటే మోగబోతుంది ప్రకృతి మాత. కవిత శీర్షిక భవిష్యత్తు. భవిష్యత్తు విధి విలాసము కాదు. నక్షత్ర నర్తనలు కావు. కాలచక్ర గమన మార్గాలు కావు. విలువలు సంతరించుకున్న సామ్యవాది సత్యవాక్కులు కావు. లలాట లిఖిత రేఖలు కావు. రూపాయి పాదదాసి భవిష్యత్తు. మనమంతా మధు చుట్టూ తిరిగే తేనెటీగల్లా రూపాయి చుట్టూ తిరిగే మనుషులం. కవిత శీర్షిక తల్లి తపన. నీవు నా కళ్ళ ముందుంటేనే నా గుండె శబ్దం వినపడేది. నీవు కనుమరుగైనావని కలగన్నా మిగులుతా ఒక శవంగా. దారానివి నీవైతే గాలిపటాన్ని నేను. నన్ను చేయకు ఏనాడు తెగిన గాలిపటంలా. అప్పుడు జీవంతో ఉన్నా శవాన్ని నేను. నా కళ్ళ ముందు కనిపిస్తావు చంటి బిడ్డలా. పువ్వువై నన్ను అలరిస్తావో, ముళ్ళువై కన్నీరు ఒలికిస్తావో. తప్పు నాదని ఒప్పుకుంటా బాలకృష్ణుల్లా చేరు నా ఒళ్ళు. మౌనం వీడి నాతో

మాట్లాడు అందాల రాముళ్ళ. ఉదయం అవుతున్నదంటే నాకు భయం. ఎందుకో తెలుసా? ఎటు వెళ్తావో నా కళ్ళ ముందు నుంచి నీవని. జగమంతా పొన్నమే నీవు నాతో ఉంటే. నా ఆశ నా ధ్యాస నీవేగా మరి. నీవున్నది నా కోసం, నేనున్నది నీకోసం. మరెవరూ రారు మన కోసం. ఇది నిజం. ప్రతి క్షణం హృదయంను బాధలో పడేసి వేదనతో రాస్తున్న ఈ అక్షరమాలను. పల్లవి లేని పాటుంటుందా? అలాగే బిడ్డలేని తల్లి ఉండదు. కవితా శీర్షిక స్త్రీ. పర్వంలో లేతమావి చిగుర్ల నిగనిగలాడుతుంది. సౌందర్యంతో ప్రకాశిస్తుంది. నిండు యవ్వనాలతో పెదాలపై తెల్లని చిరునవ్వు నింపుకుని ప్రేమపత్రాలు రాలుస్తూ పారే నదిలా పరుగిడుతుంది. ఆరితేరిన అతివిల సంసార సారాన్ని తెలుసుకుంటూ అనురాగాల ఆనంద పారవశ్యంలో అనునిత్యం అందర్నీ అలరిస్తూ చీకటిమయమైన ఇంట్లో చిరుదివ్యగా వెలుగుతుంది. తన కడుపులో చిచ్చు పెట్టుకొని పసిబిడ్డను బయటపడేస్తుంది. భార్యగా తల్లిగా మమతనందిస్తూ పుణ్యస్త్రీగా పోవాలనుకుంటుంది. తనైన తలకొరివితో తరించాలనుకుంటుంది. సుఖమంటే ఎరుగని నిరుపేదగా ప్రణయ ప్రళయాల వారధిగా వెలుగులను అందరికీ అందించి కొడిగట్టిన కొవ్వొత్తిల త్యాగానికి తార్కాణంగా తాను మిగిలిపోతుంది స్త్రీ. కవితా శీర్షిక చిత్రం విచిత్రం. ఆనాటివి చిత్రాలు ఈనాటివి విచిత్రాలు. సరాగాల సురాగాల రోజులు పోయాయి. గార్ధోగానాల ఒనుకుడు రాగాల రోజులొచ్చాయి. చీదలు పుట్టే సోకులు తింగరోళ్ల ఎగుళ్ళు. కండ కానదాక ఎండిపోయిన శరీరాలతో ముఖాలు మునిగిపోయి గుంట కళ్ళల్లోని గుడ్లు తేలిపోతూ పాలిపోయి అస్థిపంజరాల్లోని ఆర్టిస్టులు. ఎగ్గు సిగ్గులు వదిలేసి విశాలమైన మనస్సుతో 10 మందిని వెంటేసుకుని వినకూడని మాటలతో డోకుల డ్యూయెట్లతో గౌరవాభిమానాలు గొల్లుమంటున్నాయి. ప్రశాంత జీవనమెక్కడా? మన సంప్రదాయ వెలుగులెక్కడా? అరాచకపు ఆచారాల మీద మోజుపడే మనుషుల ఆసక్తి పెరిగి అపకారపు ఆలోచనలతో సువర్ణ భారతపు తోటలో చీడపురుగులు తిరుగుతుంటే మంచికి వంచన జరిగి నరకద్వారాలు తెరుచుకొని స్వర్గద్వారాలు మూతబడ్డాయి. నాగరికపు నటనలు అనుకొని అనాగరికులుగా మారుతూ అజ్ఞానంతో మనుషుల బుర్రల్ని బూజు పట్టిస్తుంటే ఎర్రని పెదాలపై నల్లని చిరునవ్వులు వెక్కిరిస్తుంటే అవమానపు భారంతో మానవత్వ తలలు వంగిపోతున్నాయి. కవితా శీర్షిక లవ్ లెటర్. వచ్చాడు పీటర్, ఇచ్చాడు లవ్ లెటర్. ఆమె బ్రదర్ ఫైటర్, విరిచాడు షోల్డర్. హాస్పిటల్కు చేర్చారు పీటర్ ఫాదర్ డాక్టర్, అతకలేకపోయారు షోల్డర్. అవిటితనమే అతని గ్లామర్. కవితా శీర్షిక పిల్లల పాటలు. ఆటలు కట్టిపెట్టి మోపెడి పుస్తకాలు భుజాన పెట్టి తెలుగు భాషను త్రోసిపుచ్చి ఆంగ్ల భాష అర్థం కాక కన్నవారి కళల కోసం ఉన్న మనసును పోగొట్టుకుంటూ హోంవర్క్తో అల్లాడుతూ రాత్రి పగళ్ళు తేడా తెలియక ఆకలి దప్పుల్ని మరిచి శిథిలావస్థలోని శరీరంతో కంటి గూళ్ళు నీటితో నిండిపోగా అతి కష్టం మీద అడుగులో అడుగు వేస్తూ వాకిట్లో వాలిపోయిన పసివాని పాటలు వినేదెవరు? కన్నవారికి చదువులపై మోజు, పిల్లవానికి ప్రాణాలపై ఆశ. ఈ అస్తవ్యస్త వ్యవస్థ మారేదెప్పుడో? పిల్లలకు ప్రశాంతత చిక్కేదెప్పుడో? కవితా శీర్షిక అది బొమ్మ కాదురా అమ్మరా. భూకంపం లాంటి పురిటి నొప్పులను భరిస్తుంది. రక్తధారలను ధారవోసి భూమి మీద పడేస్తుంది. నిలుపుకుంటుంది పేగుబంధాన్ని. మురుస్తుంది నిన్ను చూచుకొని. మలమూత్రాల్లో దొర్లుతున్న నిన్ను కడిగి గుండెకు హద్దుకొన్నదెవరో కాదురా? 10 నెలలు నిన్ను మోసి పాలిచ్చి పెంచిన అమ్మరా, నీవు తీర్చుకోగలవు ఏ రుణమైనా.

0: తీర్చుకోవాలనేది అమ్మ రుణమేరా. అన్నీ దొరుకుతాయి అంగళ్ళో, ఎక్కడా దొరకనిది అమ్మ ఒక్కటేరా. ప్రస్తుతానుండి పరమాణం పెడుతుంది బిడ్డకు. కష్టాలు కడగళ్ళు తాను అనుభవించి సుఖాల్లో నిన్ను నిలుపుతుంది. ఎల్లవేళ్లా కోరుకుంటుంది నీ సుఖాన్ని, ఆశలు అల్లుకుంటుంది నీ చుట్టూ. లక్ష్యం లేకన్నా లక్ష్యంతో పెంచే అమ్మ. మానవత్వాన్ని మరిచి కొడుకు కొట్టినా మనసులో బాధను అనుభవిస్తూ పెదాలపై తెల్లని చిరునవ్వునే విరబూయిస్తుంది. కాటికి పోయేదాకా పెట్టుకుంటుంది కొడుకుపై కోటి ఆశలు. అందుకే అది బొమ్మ కాదురా అమ్మరా. కవితా శీర్షిక వెకిలి నవ్వు. విసిరాడు వెకిలి నవ్వు, కసిరింది కన్నెపిల్ల. మొదలెట్టాడు వింత వేషాలు, పట్టారు పోలీసులు. తోశారు జైల్లో, లెక్కెట్టాడు ఊచలు. విరిగాయి ఎముకలు, ఇంకెప్పుడూ రాలేదు వెకిలి నవ్వులు.
1: మీరింతవరకు శ్రీమతి జె భారతీదేవి గారి స్వీయ కవితలు విన్నారు.
2: పెద్ద కొడలా, ఇది నీకోసమమ్మా.
3: దీనికి ఇంత అందరు వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, నీకోసం
5: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదను, లేదా ఇంట్లో చికాకులను, మనశ్శాంతి లేదను, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వలనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే రోజుకు కనీసం 7 గంటల నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలా మంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మందరంలో, అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్ర పట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండే

0: చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలా మంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి ఒక గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి, లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు 1 అరగంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్ర పడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది, రోజంతా చికాకులు అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక ఆహ్లాదగీతం వినండి.

ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

బొమ్మలిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మలిల్లు కార్యక్రమంలో వికాస్ విద్యావనం పోరంకి బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ఏనుగు టెంబో నాటకం వింటారు.

0: మచ్చల జింకల్లారా, మిత్రులారా, ఈ గాలిని పీలుస్తున్నారా? ఎక్కడి నుండో మత్తకించే మంచి పండ్ల వాసన వస్తుంది.
1: అవును మిత్రమా, శీతాకాలం వచ్చేసింది, ఇక మనకు పండుగే పండుగ.
0: అవును మిత్రులారా, చెట్లు పండ్లతో నిండుగా ఉన్నాయి, ఇక మనకు తిన్నన్ను పండ్లు.
1: మరింకా ఆలస్యం దేనికి, చెట్టు దగ్గరికి పదండి వెళ్దాం. ఎంతో చక్కని పండ్లు, తీయా తీయని పండ్లు,
2: చెంగున నీరివ్వున ఎగిరి
1: బిర బిర తిరిగి పండ్లు చేరుకుందామా.

0: అబ్బా ఎంత తీయటి వాసన, అమ్మో అద్భుతం, మా ముఖ టెంబో ఘనమైన టెంబో.
1: మా ప్రియతమ నాయక, మన మొన్నకు నాయకుడా, మరి నడు నడు ముందుండి దారి చూపు, మాకందరికి ముందు మంచి మేతకు చోటేత చూపు.
2: రండి అందరూ నా వెనక రండి, అదిగో ఆ చెట్ల పొదల్లో నుంచి మంచి వాసన వస్తోంది, ఆ నడవండి.
3: ఏం కనబడట్లేదే,
1: వాసన వస్తుంది కానీ ఆకులు లేవే.
2: ఈసారి ఇటు వెళ్ళాం, అదిగో కనిపించే ముళ్ళ పొదల వైపు.
3: అయ్యో ఇక్కడ ముళ్ళు తప్ప ఏమీ లేవు,
1: ఇక్కడ ఏమీ లేవు, ఆకలిగా ఉంది.
2: పోనీ ఈసారి ఇటు, అదిగో కనిపించే పొడిగాటి చెట్ల వైపు. ఈ మధ్య మన నాయకుడికి మతి మార్పు వచ్చింది, అందుకని ఎన్ని రోజులు నడుస్తున్నా పళ్ళ తోటను చేరలేకపోతున్నాం. ఎంతటి తీసుకుపోతున్నాడో ఏమిటో. మన నాయకుడు పెద్దవాడు అవుతున్నాడు కదా, ఇది ముసలితనం వలన వచ్చిన మతి మరుపు. పాపం మన నాయకుడు మాత్రం ఏమి చేయగలడు.
3: మనం ఈ అడవిలో ఎన్ని నెలలుగా నడుస్తున్నాము, పండ్లు దొరకడం లేదు.
2: మిత్రులారా అదిగో పండ్లు, వెళ్ళాం పదండి. ఆ అరుపులు విన్నారా, అడుగుతున్నలనుకుంటా. అయినా మన రాజ్యంలోకి వచ్చి మేయడానికి వీటికి ఎంత ధైర్యం.
4: ఎంబో నాయక, ఆ దున్నలను బెదిరించి పంపించే.
2: ఇప్పుడు వాటి గొడవ ఎందుకు, పదండి. ఇంకా లోయలో చాలా మంచి పొదలున్నాయి కదా.
3: మన పొదల్లో ఆ దున్నలు మేస్తుంటే టెంబో గారు వాటిని ఏమీ అనకుండా ఊరుకున్నాడు. ఇదేం బాగోలేదు ఏబుల్.
5: మరే దున్నలు అరుస్తూ తిరుగుతుంటే అబ్బా మనం బెదిరిన జింకల్లో వచ్చేయడం ఎంత అవమానం, ఎంత కర్మ పట్టింది మనకు.
2: ఇలా అయితే లాభం లేదు, నేను మరో మందలో చేరిపోతాను. నాకు ధైర్యం బలం గల నాయకుడు అంటేనే ఇష్టం. నిజమే, మన నాయకుడి టెంబో విషయంలో మనం ఏదో ఒకటి చేయవలసిన సమయం వచ్చింది. ఎన్నాళ్ళు ఇలా అతను వెనుకనే ఉంటూ పస్తులుంటాము. టెంబో మంచివాడే, కానీ నాయకునికి మంచితనం ఒక్కటే చాలదు. మనకి మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి తీసుకువెళ్ళాలి. మనం కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు ఏదైనా అపాయం ఎదురైతే టెంబో దాన్ని సమర్థంగా ఎదుర్కోగలడని నమ్మకం సన్నగిల్లుతోంది. ఇక మనం కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి.
4: మనం వెళ్ళి మాట టెంబోతో చెప్పాలి కదా, పదండి వెళ్ళి చేద్దాం.
2: రజరాజ టెంబో, మేం నీకు ఒక మాట చెప్పాలి. ఇలా చెప్పడం బాధగా ఉంది, కానీ మనమందా మేలు కోరి చెప్పక తప్పడం లేదు. నీకు మా అందరి మాటల మీద నమ్మకం ఉంది కనుక నువ్వు కూడా మా మాటలు గౌరవిస్తావని అనుకుంటున్నాము. మేమంతా నువ్వు సరిగా పనిచేయటం. అవును, మీరేమంటున్నారో నాకు అర్థమైంది. సరే సరే, మీరు మరో నాయకుడిని ఎన్నుకుంటామంటే మంచిదే, అది మనమందకు మేలు చేయవచ్చు. మందను వదిలిన దారిని నేను పోతాను. వయసు మళ్ళిన గజరాజు ఒంటరిగానే ఉండాలనుకుంటాడు కదా, అదే మనందరికీ మంచిది.
4: ఏమీ అనుకోకు టెంబో రాజా, సెలవు.
6: టెంబో తెలివి తక్కువ రాజు కాదు, పాపం అతను ఎప్పుడు గర్వంగా నీ అంత బుద్ధులు చూపించలేదు.
7: అవును టెంబో మన సాటి ఏనుగుల మాటను మన్నించేవాడు.
2: ఇక నేను మరో కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులన్నా హాయిగా తిరగవచ్చు, రోజులు వారాలు పల్లెలు నగరాలు తిరగవచ్చు. ఎన్నాళ్ళకి విశ్రాంతి దొరికింది, పెద్ద ఏనుగు నేను, నేనొక గజరాజును, ఒకనాటి గజరాజును. అప్పుడు పెద్ద ఏనుగుల మందకు రాజును.

0: ఎప్పుడు నేను ఒక ముసలి ఏనుగును, అయితేనే నేను ఏనుగునే, నేనొక ఏనుగును. పోనీ మా అమ్మ ఏనుగు తోక పట్టుకొని ఆడే ఆట ఆడుకుంటాను. తిరుగు తిరుగు పెద్దప్ప, తిరగలేను చిన్నప్ప. అబ్బా ఈ తోటలో జిడి మామిడి చెట్లు పళ్ళు ఎంత బాగున్నాయో, వీటిని నేను ఇప్పుడు తింటాను. అరే అరే అరే, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక. అరే అరే అరే, ఏనుగు నడక, ఇదొక తూగు నడక, సాయంకాలం నడక. అరే కులుకుతో నడక, అరే అరే ఊగు నడక. అరే ఇదేదో యాత్రికులు ఉండే యాత్రి నివాసలా ఉందే. అరే ఏనుగు అమ్మా చూడు, ఏనుగంత పెద్దగా ఎంత అందంగా ఉందో, నాకు ఏనుగంటే ఎంతో ఇష్టం. ఏనుగు ఏనుగు ఆగు, నేను అట్టి పండు తింటున్నాను, నీకు తొక్క ఇష్టమేనా, ఇదిగో తిను. చాలా బాగుంది పాప, తీయగా ఉంది, ఎంతో బాగుంది. నా పేరు కారా, వాడు మా అన్నయ్య లారా. అన్నయ్య రా.
1: నువ్వు ఎంత పెద్దగా అందంగా ఉన్నావు, నా వయసు 10 సంవత్సరాలు, మరి నీ వయసు ఎంత?
0: నా వయసు ఎందుకులే, నేను ముసరి ఒంటరి ఏనుగుని, నాకు చాలా విద్యలు వచ్చు, మీకోసం చూపిస్తా చూడండి.
2: భలే భలే ఎలా డాన్స్ చేస్తుందో. టెంబో టెంబో నువ్వు ఇక్కడే ఉంటావా, నేను మా నాన్నతో చెప్తా ఉంటావా.
0: అమ్మయ్యా 8 ఏళ్లకు నాకు ఇల్లు దొరికింది, యాత్రివాస వద్ద నేను సాయంత్రాలు గడుపుతాను. సెలవులు గడపడం కోసం వచ్చే చిన్నపిల్లలు నన్ను చూసి ఆనందిస్తారు, వాళ్ళ కోసం ఆగుతాను. అరే అరే అరే, ఇదొక తూగు నడక, సాయం.

0: అరెకులుకు తో నడక, అరే అరే ఊగుతూ నడక. ఈ నాటకంలో టెంబోగా హేమవర్షిణి, గుండెనుగా అక్షర, బండేనుగ్గా శ్రీవర్షిణి, మిగిలిన ఏనుగులుగా తరుణ్, ఒక ఏనుగ్గా శరత్, ఒక మంద ఏనుగ్గా నవనీత్, రెండవ మంద ఏనుగ్గా దినేష్. ఏనుగుల గుంపులో అక్కడేగా సత్యజిత్, నెవర్నెవర్ ఏనుగ్గా సూర్య, రక్క గాయత్రి, ఏబుల్ ఏనుగ్గా కౌముది, సండే ఏనుగ్గా పావని, చిలగ్గా ఏసూరి పెద్ద, కోతిగా తపస్, జింకగా నిషిత్, నక్కగా చిన్మయ్, కారాగా రిహారి,
1: లారా భాగ్యరామ్,
0: పిల్లవాడిగా సుబ్బారావు.

మేఘాలున్నాయే మీరా, తనుకురులు కుచ్చెరుగుల మీద సేమంతా అలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, తనుకురులు కుచ్చెరుగుల మీద సేమంతా అలాడేనే మీరా. ఏటికి పోరా మామా, ఏటికి పోరా, చేపలు తేరా, బండకు వేసి రుద్దర మగడ, సెట్టిలో వేసి వండర మగడ, చేపలు నాకు పులుసు నీ కూరా. వయ్యారి మగడా, వల్లారి మగడా, చేపలు నాకు పులుసు.

దాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మే దాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. వడ్లూరు పోరా మామా, వడ్లూరు పోరా, వడ్లు తేరా, రోట్లో వేసి దంచరు మగడ, సేట్లో వేసి చెరగరు మగడ, బియ్యం నాకు తౌడు నీ కూర. వయ్యారి మగడా, అల్లారి మగడా, బియ్యం నాకు తౌడు నీ కూర. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. గుంటూరు పోరా మామా, గుంటూరు పోరా, గుడ్డలు తేరా, టైలర్కిచ్చి కుటించు మగడ, తొడుగుడు నాకు ఉతుకుడు నీ కూర. వయ్యారి మగడా, వల్లారి మగడా, తొడుగుడు నాకు ఉతుకుడు నీ కూర. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా, దాని కురులు కుచ్చెరుగుల మీద సేమంతాలాడేనే మీరా. దాని కురులు కుచ్చెరు

కుక్కకు బాబు, పిడికెడు నీళ్ళు విసిరితే చాలు, మానవుతాను నీకు మేలవుతాను. పిడికెడు నీళ్ళు విసిరితే చాలు, మానవుతాను నీకు మేలవుతాను. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు.

శిరసెత్తి వికసిస్తా భూమి తల్లి గుండెలపై అల్లారు ముద్దవుతా సూర్యరశ్మి వేడిలోన శిరసెత్తి వికసిస్తా చెడు గాలిని శుద్ధి చేసి రవణాలను అందిస్తా మొక్కను బాబు కన్ను తొక్కకు బాబు మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు పెరటిలోని చెట్టవుతా చేనులోన మానవుతా పశుపక్షుల గూడవుతా బాటసారి నీడవుతా పెరటిలోని చెట్టవుతా చేనులోన మానవుతా పశుపక్షుల గూడవుతా బాటసారి నీడవుతా నీ ఆశల పూ అవుతా నీ నవ్వుల పండవుతా.

0: అమ్మా.
1: మీరింతవరకు వికాస్ విద్యావనం బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి ధన్యోస్మి నాటకం వింటారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
1: నానా, నానా.
2: ఏంట్రా భరణి?
1: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురానన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
3: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
1: షాంపూ ప్యాకెట్ కోసం.
3: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా?
1: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
3: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
1: ఆహా, నువ్వేదో పెద్ద నీతి కబుర్లు చెప్తావేంటి? నువ్వు నీ పెళ్ళం ఆయనకి అడ్డమైన పనులు చెప్పడం లేదు.
3: ఏంట్రా ఒగుతున్నావు?
2: ధనిష్ట.
1: ఏంటి కొడతావా? కొట్టు చూడు, తెలుస్తుంది. పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
3: చూస్తావా, చూసావా నాన్న వాడి మాటలు?
2: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా తెమ్మన్నాడు.
3: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
2: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
3: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
2: రూపాయి.
3: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఎలాగేయండి? ఇవిగో 5 రూపాయలు.
2: నాకెందుకు రా 5 రూపాయలు?
3: మీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది, వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చేయి.
4: ఏమండి కాఫీ ఉందా?
2: వద్దు సుందర, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంతి అవుతుంది.
4: ఏమండి
2: వస్తాను.
5: అత్తయ్య, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
4: అయ్యిందమ్మా భార్గవి.
5: మావయ్య గారు స్నానం చేసేసారా?
4: చేశారమ్మా.
5: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కంచం ఖాళీ చేయడం.
4: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
5: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో తింటత్తయ్య, కాఫీయేనా?
4: అవునమ్మా, మీ మామయ్య గారికి అంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
5: మామయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు.
4: అయ్యో
5: సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
1: ఆ కాఫీ నాది.
5: చిచి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
1: నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కి కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు. ఎంతకంటే స్వతంత్రం ఇంకేం

0: కావాలి నీకు?
1: వేళకోళమా?
0: కాటకారం.
1: మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
0: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
2: బాత్రూమ్ శుభ్రం చేయమంటాను.
0: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
1: ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు. ముసలి కంపు, ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్యా.
0: మగమ్మా నువ్వు, నువ్వేం కడగద్దు.
1: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరినీ పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాళ్ళను బయటికి గెంటేస్తాని నేను ఇంటికొచ్చి కాపురం చేస్తారని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్ళిపోయింది.
0: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
1: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
3: అవునరా, అమ్మాయి నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
0: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
1: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
0: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
2: భరణి, ఏమిట్రా మాటలు?
0: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి. అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
2: నా గాజులా?
0: ఆ, నీ గాజులే.
2: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
0: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
2: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
0: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
4: అవునరా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
3: నాన్న, వాడేదో వాగుతాడు, మీరేం పెట్టించుకోకండి.
4: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
1: ఆ భరణి, ఆ బాత్రూమ్ లో సబ్బు నాది, అది వాడకు.
0: నా సబ్బు అయిపోయింది.
1: అయితే కొత్తది కొనుక్కో.
0: ఆ తర్వాత కొనిస్తాలే.
1: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
0: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
1: అలా చూస్తూ నిలబడతారే?
3: ఏం చేయమంటావే నన్ను?
1: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
3: ఇప్పుడు వాడితో గొడవ పడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
1: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది, రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
3: చంపేస్తాను పోలోపలికి. ఏమిటి నాన్న ఇది, వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
4: మేం పనికిరాని వాళ్ళంరా, మిమ్మల్ని కన్నందుకు మీరు మాకిచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిదల లాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
3: అమ్మా
2: ఏంటో చెప్పరా.
3: ఇందాక తమ్ముడు నీ బంగారు గాజులు గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
2: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
3: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో, ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
4: వస్తుందరా.
2: ఏమండి, వాడు అన్న మాటలు విన్నారా?
4: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వసుంధరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండు ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం, మన కర్మ.
2: ఏమండి?
5: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
4: రారా పరశురామయ్య.
2: కూర్చోండి అన్నయ్య.
5: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
4: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
5: ఆహా, అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
4: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరమాన్నాలు.
5: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారు, అన్నాన్ని మాట్లాడుతున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా?
2: అదేం లేదన్నయ్యా.
5: అమ్మా, నీలోని తల్లి

0: మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
1: సర్లేరా, మా గొడవ ఎప్పుడు ఉండేది, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
0: ఏ గొడవరా?
1: అదే వడ్డీ బాబత్తు డబ్బు జమ చేసావా అని.
0: ఆ పని నిన్నే పూర్తి చేశాను, రాత్రే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రై, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
2: అన్నయ్య అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
0: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
1: ఎందుకురా కంఠశోష, వాళ్ళకు వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంత సేపు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మిమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్యా.
2: ఏమండి?
0: రే, రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనూ ప్రశాంతంగా బతకండిరా.
2: ఈ ఇల్లు అమ్మడం మాకు ఇష్టం లేదన్నయ్యా, ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిన్నించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
0: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా
1: వద్దురా. చావైనా బ్రతుకైనా ఈ ఇంట్లోనే. మేము చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే,
2: కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను.
0: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
2: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
0: కూర్చుంటే పనిలో వద్దమ్మా, ఇంత ఎత్తి ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇంతున్న నా మనవని వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి, కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి, కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి, ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలి వేస్తోందమ్మా, అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కానీ అన్నం పెట్టిన మనుషులు అవ్వాలి. అవునమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
1: నేను వదిలి వెళ్ళిపోతున్నాడు అన్నావు, కనీసం నీ ఆస్తి గురించి అయినా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
0: రేపో మా అప్పస్ వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైన చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వారికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది, కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని అన్నం నన్ను వంటివాడిగా వదిలి నా అన్నం నన్ను వండుకోగలను వస్తాను.
2: ఏమండి పాపం అన్నయ్య గారు?
1: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్ని అయినా చూపిస్తాయి.
2: అవునండి.
3: సై, వ్యధవ పిచ్చి పనులు చేసా ఉంటే నరికి పోగులు పెడతాను.
2: ఏమైందిరా?
3: ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈరోజు మా కొలిగింట్లో ఫంక్షన్కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటాను బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేని దానికి ఏం చేయమంటావే?
4: ఏమో.

0: ఏం చేస్తారో ఏమిటో, ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
1: చూడమ్మా, వాడు ఏదో అవసరం ఉండి తాకట్టు పెట్టాను అంటున్నాడు కదా, సడన్ గా తెమ్మంటే ఎలా? పొను పంచి, ఫంక్షన్కు వాడు వెళ్తాడు గాని నువ్వు ఇంట్లోనే ఉండు.
0: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే గాని ఆ సుబ్బారావు మ్యారేజ్ డే చేసుకోని అన్నాడు.
2: అవునన్నా, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
3: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ది ఏదైనా
0: అలాంటివి వేసుకుంటే మెడ మండిపోతుంది. పైగా అక్కడ ఫంక్షన్కి చాలా మంది వస్తారు, వాళ్ళెవరైనా నా మెడలో పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
2: ఏమీ అక్కర్లేదు, అలాగేరా, మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు గాని.
0: నేను కప్పుకోను, ఏమీ లేని దానిలో నన్ను తీసుకొని వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మీలాంటి చేతకాని దద్దమ్మకు పెళ్ళానైనందుకు ఊరి పసుకు చస్తాను.
2: ఏంటే కూస్తున్నావు, ఊరుకున్న కొద్ది మారెచ్చిపోతున్నావు, నిన్ను నేనే చంపేస్తాను.
0: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు. చంపేయండి, నన్ను చంపేయండి.
1: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
2: చంపేస్తానే, నేను చంపేస్తా.
3: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
0: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
4: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు, వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో.
3: ఏంటా నువ్వనేది?
4: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్ కి తాడుపొట్టే తీసిచ్చేశావు.
3: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్ కి వెళ్తానంటే.
4: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి, రేపు దాని పుట్టినరోజు. ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
2: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
4: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
0: మీరు ఆగండి, అది వాళ్ళ గొడవ.
4: అర్థమైందిగా, తెలివితేటలు. నీ పెళ్ళానివి మామూలుగా తెలివితేటలా? సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
3: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను. ఫంక్షన్ కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
0: మీరు ఆగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
4: నిజంగా ఇచ్చేస్తారా?
0: అవును ఇచ్చేస్తాం.
4: వాళ్ళు ఇవ్వలేదనుకో అమ్మా, నీ గాజును మొత్తం నేనే లాగేసుకుంటాను.
1: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు, ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చాయి.
2: అలాగేనమ్మా, పదవే లోపలికి.

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తావు?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే ఇదిగో నీ సూత్రాలు తాడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాలు తాడు ఏం చేద్దాం?
1: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో అలా చెయ్యండి.
0: మరి మా తమ్ముడికి తెలిస్తే?
1: ఏ తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్ళిపోవాలి.
0: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయాకే ఏదైనాను.
1: వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
0: నువ్వన్నది నిజమేననుకో, కానీ
1: అక్కడితో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.

0: ఏమిటి వస్తుందరా? ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గరే నిలబడ్డావు.
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదుగానిలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబుట్టు సంగతి అడుగు.
1: అమ్మా భార్గవి.
2: ఏంటత్తయ్య?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం.

0: అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
1: కాఫీలు ఎప్పుడు తాగేవేలేమ్మా, అంత ప్రేమొద్దులే. నేను మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
0: చూడండి అత్తయ్య, ఈ రోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
2: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు
0: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య.
2: అది
0: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
1: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
0: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏం లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికి కావలసినవి మేము చూస్తున్నాంగా.
1: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్న నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలా తన మెడలో తాలిబొట్టి తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
0: ఓహో, అదే అది మరి
2: అదేమ్మా.
1: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
0: మీ అబ్బాయి కోసం మామయ్య గారు అరుగు వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
0: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈరోజు సెలవు పెట్టానులే.
0: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: ఓ తెచ్చాను.
0: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి.
2: బాగుందమ్మా.
0: మీకోసమే కొనిపించాను.
2: నాకెందుకమ్మా నెక్లెస్?
0: పలేవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
1: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికి ఏం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
0: అత్తయ్య
2: ఏంటమ్మా
0: ఈ నెక్లెస్? మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
2: అలాగే ఇలా తిరుగు. ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
0: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరెంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను. అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
2: అవును ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
3: ఏ విషయం? ఓ ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్ని మాట్లాడి వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
2: ఏమన్నాడు?
3: అది కూడా ఈ రోజే తీల్చేద్దాం అన్నాడు.
2: అయితే రండి.
4: అమ్మా అమ్మా భార్గవి.
0: ఏమిటత్తయ్యా?
4: నేను నీకు ఇచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
0: ఓ దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
2: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
0: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్లు ఎందుకు? తాడు మొక్క చాలు. మీరు రండి.
1: జై రమారమణ గోవిందో హరి.
2: ఏమండి ఏంటండి ఇది, తాళిని ఎగతాళి చేసేసారు.
1: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి. వస్తారా ఓర్చుకో, దిగమింగుకో. ఇవ్వో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందర, తీసుకో. ఇవ్వో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవే.
1: నేను ఇవ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు గాని కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు ఉండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడని సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికి ఇమ్మని 50,000 ఇచ్చాడు.
1: 50,000?

0: లక్ష అడగాల్సింది.
1: ఆయన మీ నాన్నే?
0: ఇది డబ్బండి, డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి.
1: సరే గాని ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
0: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి.
1: అంటే ఏంటి నువ్వు అనేది?
0: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
1: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి, నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబెడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
0: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరకు వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
1: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
0: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచిగి పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
1: నా కర్మే, నా కర్మకు వచ్చింది ఇదంతాను.

0: నీ సూత్రాలు త్రాడు అమ్మడం పొరపాటే, నన్ను క్షమించమ్మా. నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను. అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. నీ మంగళసూత్రాలు తెచ్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయనా, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా?
0: అది అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధమా?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: ఏయ్, నీ స్వార్థం కోసం కన్న తల్లిని అబద్ధం చెప్పమంటావా? నీచుడు.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశారని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పిల్లానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు, కనుక అంటాడు.
0: ఏంటండి, ఊరికే గొడవ చేస్తున్నారు? నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికి నీలుగుడెందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా.
2: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నాను రా.
3: నీతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం.
1: భార్గవి,
0: అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమో దొంగతనం చేయమన్నానా, కాంతనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
2: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
0: ఏం జరుగుతుంది? గడిది గుడ్డు అమ్మ చీర ఇలా చింపేసి
2: రే
0: కోర్టు బోన్కు వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా చెప్పండి.
2: చచ్చిపోవాలని ఇలాంటి దరిద్రపు కొడుకు పంచన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కదూ. ఏం తప్పు చేసామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు. వీణ్ణి కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పెడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే. ఇందుకేనా నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు?

0: ఇంటికి.
1: ఇప్పుడు ఏమైంది అని పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన దారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేస్ లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు, ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుందన్నా, ఈ రోజే తేలిపోతుంది.
3: మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
4: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లు ఉంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్ లో ఇల్లు మా పేరు రాయించాం.
4: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాత పడిపోయిందని.
4: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
4: ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి.
0: ఏమండి
4: చూసా వస్తుందరా వీళ్ళ ఆలోచన? ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట, మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
3: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ల వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా.
4: విన్నావుగా వస్తుందిరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం మొదలు విసురుతుంటే మనం ఏడుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
5: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచావు ఆనాడే. ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
3: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
4: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేము చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మం.
5: అమ్మడానికి వీల్లేదు.
4: అంతే.
1: రే, నేను చెప్పాను కదరా వీళ్ళు మన మాట వినరని.
3: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాన ఒప్పించాలి.
4: అంటే ఏంట్రా మీరు అనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
0: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నా.
5: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
6: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
4: చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుపడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గాడి విద్య సాగుతోందిరా ఇక్కడ.
5: అన్నయ్య, నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఇల్లు అమ్మద్దని చెప్పన్నయ్యా.
3: ఎవరేం చెప్పినా వినేది లేదు.
6: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
1: ఏంటండి మీరు అనేది? చూస్తుంటే వాళ్ళిద్దరు ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాలా?
6: వాళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగుంటలేదు అయ్యా.
3: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా, అయినా ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో
6: నేను రాకూడదు. కరెక్టే మూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో. ఆలోచించు.
4: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ళ వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలను తోసేస్తారో అని భయపడుతున్నాంరా.
5: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండి రా, మీకు దండం పెడతాను.
4: నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా, మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషుతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
3: ఈ సెంటిమెంట్

0: ఏముంది కానీ చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
1: పర్వాలేదురా, పర్వాలేదు. మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. మీ కాళ్ళు పట్టుకుని వెత్తలాడుతున్నారా? ఇల్లు అమ్మకండ్రా నాన్న, ఇల్లు
2: అమ్మకండ్రా.
1: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు. ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని నా పర్వాలేదు అన్నయ్య.
2: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు. ఈ ఒక్కసారికి మా వయసులను గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు. మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకు అనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
3: అది తర్వాత అండి. ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులు ఉంటారా తెలుసుకోండి.
4: రై, కొడుకుల చేత పూజం పడే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా.
5: చెయ్, నేను వెళ్ళొస్తానరా.
4: చెల్లమ్మా, నేను వెళ్తున్నాను.
3: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
0: వదిన, వంటగదికి తాళాలు వేసేయి. వీళ్ళకి కొడుకులు

0: అమ్మా పక్కకి నొప్పి వస్తుంది సుందర.
1: అయ్యో ఆకలి నొప్పి అనుకుంటానండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో
0: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు అమ్మా.
1: ఏమండి నొప్పి వస్తుందా అండి?
0: పర్వాలేదులే.
1: ఏమండి ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
0: ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడడమే కదా చేయాల్సింది.
2: ఏమ్మా టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
1: లేదన్నయ్య.
2: ఎక్కడా?
0: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచరులాగా?
2: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవాడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను, ఈ కారు కొన్నాను.
0: పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉందా? పట్లేంట్రా
2: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడ లాగించేస్తుందిలే. ఇంట్లో ఎవరు కనిపించడం లేదు, లేరా?
1: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
2: జిలేబీ తింటావేంటి?
1: వద్దన్నయ్య, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు
0: అయ్యాయి. అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగద్దు.
2: ఇదేంట్రా అరగడానికి దీంట్లో ఏముంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
1: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
2: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనే రా, ఒంటరిని ఏకాకిని ఎవ్వరూ లేని అనాథని.
1: అన్నయ్య
2: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ

0: കൊച്ചനു
1: വാടവനു മരിച്ചുപോയി ദൂരം കവിളിപ്പോത്തുന്നാട്
2: ఏమండి ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి
1: జిలేబీ ఎలాగుందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నానరా సారీ
3: తీసుకోరా నీకోసం ఎలా తెచ్చింది ఆకలిస్తుంది కదా నీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదా ఒరే ఒరే ఆకలికి తట్టుకోలేక వాళ్ళ కొడుకులు కాదురా శత్రువులు అలాంటి శత్రువులతో పోరాడుతూ ఓడిపోతావు పెట్టేంటి సంతకాలు పెట్టేంటి లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా పెట్టండి వస్తాను

0: ఎరా, ఆ పరిశురామ అంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈ రోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే, నాది అనుమానం రా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తావా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా. అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్ని రెడీ చేశారా?
0: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాన్ అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
1: కట్టు బట్టలతో మమ్మల్ని పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
3: ఎవరో ముసుగు దొంగ. నీకెందుకమ్మా? నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్. మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు. మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
3: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోర్డు సంతకాలు.
0: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులండి.
3: మీ పేరు మీద ఇల్లు కొంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మా నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా. ఇంకెవరు మాట్లాడకండి, డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
0: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
1: అలాగే.
3: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
4: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
3: బాధపడకురా.
5: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
3: భయపడకమ్మా,
1: సరిపోయిందండి.
3: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
0: భార్గవి, మన బట్టలు అవి.
2: ఓ, అన్ని రాత్రే సర్దేశాను. ఫర్నిచర్ తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. 2 సూట్కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
1: నేను రెడీ.
0: ఓకే.
3: ఏంటి, కొత్త ఇల్లు బేరం చేశారా?
0: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
1: ఆ, రాత్రే చెప్పేశాను. ఇల్లు కొన్నాక వస్తానుంది.
2: ఇక వెళ్దామా?
4: వస్తుందరా, మనం బయలుదేరదామా?
5: అలాగే.

0: ఏంటి
1: మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
2: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
3: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
4: ఏంట్రా నువ్వనేది?
5: ఆయన కరెక్ట్ గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకనెత్తుకున్నట్లు వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదుబండ మాకెందుకు?
2: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
1: లేదు.
4: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
3: అదే, ఈ ఇల్లుతో పాటు ఇంటి పని వంట పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలన్నారు. అందుకే మిమ్మల్ని.
4: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
6: అమ్మేశారు వస్తుందరా? ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు. కర్మ, వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెదవల్లే
7: అలా పడిపోయారు.

0: వసుంధరా వసుంధరా,
1: ఆ వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు ఊటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్న ఆయన అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరిని చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఈ ఇంటి యజమానులు. ఇల్లు నేనే కొన్నానమ్మా. అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. మీకోసమే రా ఇల్లు కొన్నాను. తీసుకోరా దస్తావేజీలు, నా చెల్లెలకి పసుపు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: రే పరశురాం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసిన నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
2: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసి ఉందావురా.
1: అన్నయ్యా అన్నయ్యా.
0: సరే
3: అమ్మా. నాన్న.
4: మా అయ్యా. అత్తయ్య.
3: మేము మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసావునమ్మా.
5: అవునన్న, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకొచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
4: అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళి మేము చాలా తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి.
3: నాన్న, మమ్మల్ని క్షమించండి.
0: ఆగు, ఎవరు మీరు? ఎరా పరశురాం, వీళ్ళు ఎవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు, పండే.
3: నాన్న.
0: ఎవడరా నాన్న?
1: ఏమండి?
0: వసుంధరా, నువ్వు మాట్లాడకు.
5: నాన్న, మేము నీ కొడుకులు. నాన్న,
0: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెట్టడం మా కొడుకులు.
3: మేం చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
0: వద్దు, మీరేం చెప్పొద్దు.
1: ఏమండి, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
0: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా, బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలను పీక్కు తినే నక్కలే వీళ్ళు.
1: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
5: అమ్మా,
1: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా? అత్తయ్యా,

0: రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు.
1: అయ్యయ్యో, అవును అమ్మా. ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
2: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా, అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
1: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఎరానాయనా, ఆకలిస్తుందా?
3: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలనుందమ్మా.
1: నా తండ్రి,
4: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
1: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
4: అమ్మా,
1: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
3: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
4: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
1: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానరా, ఏనాడో పెట్టేశాను.
5: ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం.
1: నీకు అన్నంలో విషం కలిపి పెడతానరా
3: అమ్మా.
1: నోర్మయ్యి ముయ్, 10 డబ్బాల ఎండిను మీ గొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా, ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
4: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
6: నోర్మయ్యా, నోర్ మూసేయ్,
7: మీరు ప్రేమతో వచ్చారా? ఈ ఆస్తి కోసం వచ్చారా? ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి?
4: ఏమిట్రా నువ్వు అనేది?
7: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
4: తప్పు చేశావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు. వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు, ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
5: ఒరే పెద్ద కొడుకా, నాయనా చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారా? ప్రేమ ఉందని వచ్చామన్నారు, కలలు వచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
4: అమ్మా,
3: మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
5: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానరా, చూపిస్తాను, ఉండండి. ఇదిగో చూడండి రా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశాను రా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలు వేశానరా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
4: వస్తుందిరా.
1: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కలలేకపోయానే అనే వెలికి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
4: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధర.
7: రే మూర్తి, ఎందుకు రా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ళ నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచన నిండా మనీ పర్సులు ఆ

0: శ్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు. వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా? ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తులవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులురా వీళ్ళు. పండి
1: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని మీ ఉన్నతి కోసం ఆశపడ్డాంరా. కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతాను రాగాల్ని మట్టిపాలు చేసేశారు. వదిలేసుకుంటున్నావురా, మిమ్మల్నే కాదు మీ జ్ఞాపకాలను కూడా
2: వదిలేసుకుంటున్నావు. వెళ్ళిపోండి నాయనా, వెళ్ళిపోండి. మేము చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకని
3: క్షమించండి నాన్న. తప్పు అయిపోయిందమ్మా.

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. మరి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా? అడిగే క్వశ్చన్కి వెంటనే ఆన్సర్స్ని పంపించేయండి 0866-244-8812 ఈ నెంబర్కి. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి, ప్లానెట్ సి అని కూడా పిలవబడే అకత్సుకి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అనేది ఫస్ట్ జీకే క్వశ్చన్. ప్లానెట్ సి అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ని ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది? ఇది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. తెలిస్తే వెంటనే ఆన్సర్స్ని వాట్సాప్ ద్వారా పంపించేయండి. ఎవరు కరెక్ట్ రాశారో నేను చదివి వినిపిస్తాను. ప్లానెట్ సి అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. మీరు వెంటనే ఆన్సర్స్ని పంపించేసేయండి 0666-244-8812 ఈ నెంబర్కి. ఈలోపు ఒక పాట విందాం. మల్లన్న చిత్రానికి విక్రమ్ సుచిత్ర కార్తిక్ కుమార్ పాడిన పాట.

యూలైకి తిరిగి స్వాగతం. నేను జీకే క్వశ్చన్స్ లో ఫస్ట్ జీకే క్వశ్చన్ గా ప్లానెట్ సి అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ ని ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అని అడిగాను కదా. దానికి ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్ గా పెట్టారు. ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణ కరెక్ట్ గా ఆన్సర్ ని పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటున్నారు. లలిత సత్తుపల్లి నుంచి కరెక్ట్ గా పంపించారు ఆన్సర్ని. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్ గా పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ గా పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమారి ఉపేంద్ర ఆచార్య కరెక్ట్ గా ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ గా పంపించారు. శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి కరెక్ట్ గా ఆన్సర్ ని పంపించారు. తర్వాత బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. షేక్ మహబూబ్ సుబానీ కొత్తపేట గుంటూరు నుంచి కరెక్ట్ గా పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. ఎవరు రామ్మోహన్ రావు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎరుసమండ నుంచి కరెక్ట్ గా పంపించారు ఆన్సర్ని. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ గా పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నమస్తే అంటున్నారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. మరి ఎవరో కూడా తెలీదు. పాలెంపల్లె

ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. బలరాం రెడ్డి ఇనుమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు పంపించారంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్సగిరి కరెక్ట్ ఆన్సర్ పంపారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎస్పీఆర్ విఠల్ తెనాల నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. ఇంకెవరు పంపించారు, త్వరగా పంపించేయండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య రైట్గా కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. డి వాణి నంద్యాల జిల్లా నంద్యాల నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మరి నేను అడిగిన ఫస్ట్ ఏకే క్వశ్చన్ ఏంటంటే, ప్లానెట్సీ అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అని కదా అడిగాను. దానికి చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెన్నూరు వనం శేషయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మాణిక్యాలరావు దుర్గాడ కాకినాడ జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు. ఎస్ రేవతి నెల్లూరు నుంచి, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. ప్లానెట్సీ అని కూడా పిలువబడే అకత్సుకి మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది అని అడిగాను కదా. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా. అకత్సుకి లేదా ప్లానెట్సీ మిషన్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా నిర్వహించింది. ఇది వీనస్ని పరిశీలించిన ఏకైక యాక్టివ్ స్పేస్ క్రాఫ్ట్గా అగ్నిపర్వతాలు, వాతావరణాన్ని, ముఖ్యంగా సూపర్ రొటేషన్ని అధ్యయనం చేసిందనమాట ఇది. ఇది మరి ఫస్ట్ జీకే క్వశ్చన్. తర్వాత ఇక సెకండ్ జీకే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. దానికి ఆన్సర్స్ని వెంట వెంటనే పంపించేయండి. బ్యాక్ట్రియన్ ఒంటెలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి అనేది నా సెకండ్ జీకే క్వశ్చన్. బ్యాక్ట్రియన్ ఒంటెలు, క్యామెల్స్ అన్నమాట, భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి, ది నా సెకండ్ జీకే క్వశ్చన్. మరి ఈలోపు ఒక పాట విందాం. ఐ మనోహరుడు చిత్రం నుంచి హరిచరణ్, శ్రేయ ఘోషాల్ గానం వింటారు, సంగీతం ఏఆర్ రెహమాన్. మరి విన్నారు కదా సెకండ్ జీకే క్వశ్చన్, బ్యాక్ట్రియన్ ఒంటెలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి. దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించేయండి ఆన్సర్స్ని. ఈలోపు ఈ పాట విందాం.

నేను సెకండ్ జీకే క్వశ్చన్ గా బ్యాక్టీరియన్ వంటలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ అందరూ కూడా పంపించేసారు, పంపించారో చూద్దాం. భాస్కరుని సత్యనారాయణ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ పంపించారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అన్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎస్పిఆర్ విఠల్ తెనాల నుంచి సరైన సమాధానం పంపారు. గణపవరకు మల్లేశ్వరు కరెక్ట్ పంపించారు ఉప్పలూరు గ్రామం నుంచి. ఇంకా చిలకమరి ఉపేంద్రాచార్య తిప్పర్తి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని ఢిల్లీ నుంచి. ఇంకా మధుసేదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి సరైన సమాధానం పంపారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు, కోతపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, గుంటూరు నుంచి కాసుల పద్మ కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపారు. తర్వాత వారి

0: ఏంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్, శ్రీనివాస్ కృష్ణనగర్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. ఇంకెవరు పంపించారో చూద్దాం. మేడం శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి. ఎవరు? మన్మధరావు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మాణిక్యాలరావు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్. హర్షకుమార్ తెన్నేరు నుంచి రైట్ ఆన్సర్. గురజాల వేణుబాబు కైకలూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్స్ పంపారు వీరు. ఇక దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ పంపించారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా హనుమంతు ఒంగోలు నుంచి సరైన సమాధానం పంపించారు. ఇంకా వెంకట సుబ్బయ్య కందికాయపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఇంకా దస్తగిరి ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్స్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలంక నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ద్వారంపూడి సత్యరెడ్డి అనపర్తి నుంచి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్స్ పంపారు వీరు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి రైట్గా పంపించారు ఆన్సర్ని. రాధాకృష్ణమూర్తి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెహమూద్ జైనుద్దీన్ సరైన సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపారు. పాలెంపల్లె ఆలగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారు? కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్. కొంతమంది రాంగ్ ఆన్సర్స్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మసాన్ బలి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుండుగొలను నుంచి కొనకల రమేష్ రైట్ ఆన్సర్. దినేష్ ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణాచారి రైట్ ఆన్సర్ పంపారు. శివకుమార్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్స్ని. బ్యాక్టీరియన్ ఒంటెలు భారతదేశంలో ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయని అడిగానికి దానికి ఆన్సర్ లడక్ అన్నమాట. లదాఖ్లోని నుబ్రా లోయలో మాత్రమే కనిపించే రెండు కొమ్మల బ్యాక్టీరియన్ ఒంటెలు గాల్వన్ ఇంకా నుబ్రా పేర్లతో పిలుస్తారు. 2026 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో తొలిసారిగా పార్టిసిపేట్ చేశాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇవి మంగోలియా, చైనా, మధ్య ఆసియా దేశాల్లో కూడా కనిపిస్తాయి. ఇది మరి సెకండ్ జీకే క్వశ్చన్. మరి థర్డ్ జీకే క్వశ్చన్ వచ్చేసరికి, స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరు, వారి పేర్లేంటి? ఇది నా థర్డ్ జీకే క్వశ్చన్. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తల పేర్లేమిటి అని రాసి పంపించండి. ఈలోపు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం అభిలాష చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్య వచ్చడానికి గానం వింటారు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: అస్పతాల్ బర్సే అధిక ఉమ్ర కే దేశ్ కే హర్ బుజుర్గ్ కో అస్పతాల్ మే ముఫ్త్ ఇలాజ్.

మరి యువలైకి తిరిగి స్వాగతం. మరి థర్డ్ జీకే క్వశ్చన్ గా స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ వచ్చేసి చాలా మంది కరెక్ట్ పంపించారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రల్ రామకృష్ణ కరెక్ట్ గా పంపించారు ఆన్సర్ని. తిప్పత్తి నుంచి చిలకమల్లి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. లలిత సత్తుపల్ నుంచి ఏం ఆన్సర్ పంపించారండి, నాకు అర్థం కాల, రాంగ్ ఆన్సర్ పంపించారండి. చూడండి నేనేం అడిగాను, స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరు అని అడిగా. ఆ తర్వాత గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి, రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. అనంతపురం నుంచి అనురాధ. అలాగే వైసీ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు వీరు. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. ఇంకా హనుమంత్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ సరైన సమాధానం పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక వనిగేడ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నర్సాపురం నుంచి బట్టిప్రోలు సత్యనారాయణ సరైన సమాధానం. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి గుంటూరు నుంచి సరైన సమాధానం పంపారు. ఇంకా దస్తగిరి కడప జిల్లా నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మసాన్ వలి కరెక్ట్గా పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటున్నారు. శుభ సాయంత్రం అండి మీకు కూడా. శ్రీనివాసరావు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా పాలెంపోలే ఆళ్ళగడ్డ నంజాల నుంచి కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హేమ్ ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి సరైన సమాధానం పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు మీకు కూడా. గుడ్ ఈవినింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్. మీరేం ఆన్సర్ ఆన్సర్ని కరెక్ట్గా పంపించారు. ఓకే. తర్వాత కారంచేడు మండలం కుంకల్మారు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి రైట్ ఆన్సర్. తర్వాత బలరామ్ రెడ్డి ఇనమడుగు నుంచి కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. నేనూరి కళ్యాణాచారి కల్వకుర్తి నార్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ని. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు. విశాల నెల్లూరు నుంచి. తర్వాత మనోజ్ కుమార్ జూనాగఢ్ నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు వీరంతా. దగదర్తి గ్రామం నుంచి వెంకట కిషోర్ కరెక్ట్గా వీరంతా ఆన్సర్స్ని పంపించారు. లలిత సత్తుపల్ నుంచి పవన్ కుమార్ కరెక్ట్ పంపించారు వీరంతా ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే మాణిక్యాలరావు కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన సమాధానం పంపారు. తర్వాత ఇది థర్డ్ జీకే క్వశ్చన్గా ఏం అడిగానంటే, నేను స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించిన మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎవరు అని అడిగాను కదా. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు, సైనిక్పురి కాలనీ నుంచి. తర్వాత బుజ్జి ఒంగోలు నుంచి మీరు పేరు పంపించారు కానీ ఆన్సర్ని అయితే కరెక్ట్గా పంపించలేదండి. దీనికి ఆన్సర్స్ వచ్చి పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఢాకా అన్నమాట. వీరిద్దరూ కలిసి

దీన్ని స్థాపించారన్నమాట. మరి ఈలోపు ఒక పాట విందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాతీయ వన్యప్రాణి మండలి మార్చి 3న వెలువరించిన నివేదిక ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయి అనే నా నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ వన్యప్రాణి మండలి ఇటీవల రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయి, ఆ సంఖ్య అనేది వేసి పంపించండి. భారతదేశంలో ఉన్న నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి అనేది ఆన్సర్ని పంపించండి. ఈలోపు ఒక పాడ విందాం. హైపర్ చిత్రం నుంచి యాసిన్ నిజార్ అనుదీప్ గానం.

యువలైకి తిరిగి స్వాగతం. మరి నేను అడిగిన లాస్ట్ వీక్ క్వశ్చన్ ఏంటి అంటే, జాతీయ వన్యప్రాణి మండలి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశం

ప్రపంచంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయని అడిగాను కదా, దానికి చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు. ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణ కరెక్ట్ పంపించారు ఆన్సర్ ని. తర్వాత విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పాలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. వాణి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్. లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిరిగురి రామప్రసాద్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్ పంపించారు. బుజ్జి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధా కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సరిపల్లి నుంచి సరైన సమాధానం పంపారు. హనుమంతు ఒంగోలు నుంచి, అలాగే కారంచేడు మండలం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, దస్తగిరి ప్రొద్దుటూరు నుంచి వీరంతా సరైన సమాధానాలు పంపారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ నుంచి కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ సెండ్ చేశారు. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా దానం పద్మశ్రీ శ్యామ్ సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. ఉమావతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ పంపించారు ఆన్సర్ ని. ఇంకా పాలెంపలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్స్ ని. దైద త్రివేణి నల్గొండ నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ ని. అలాగే కనకారావు వీరభద్రాపురం నుంచి, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, ఒంగోలు నుంచి దిండకర్తి సుబ్బారావు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, రాధ ఒంగోలు నుంచి, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు దివిజ్మార్తూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు అంతా కూడా. వెరీ గుడ్ అండి. గుండుగొల నుంచి శ్రీనివాస బాబు కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ టీమ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ పంపించారు ఆన్సర్ ని. యనమల ఇనమడుగు నుంచి ఏంటండి, నాకు అర్థం కావట్లేదు మీ పేరు. ప్రకాశు ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రామ్మోహన్ రావు ఇరుసుమండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు. ఇంకా కిషోర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నర్సాపురం నుంచి బట్టిప్లూరు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి వనం శేషయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. నేను అడిగిన ప్రశ్న, జాతీయ వన్యప్రాణి మండలి రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని నదుల్లో ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయని అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ అయితే అందరూ కరెక్ట్గా పంపించారు. రేవతి వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్గా పంపించారు. మొత్తం 6,327 డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి. వీటిలో 6,324 ఏమో గంగానది డాల్ఫిన్లు. ఇవి గంగా బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలిన 3 సింధు నది డాల్ఫిన్స్ అన్నమాట. పంజాబ్లోని బ్యాస్ నదిలో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధికంగా డాల్ఫిన్స్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. ఇది ఇవాళ యువలయ జీకే క్విజ్ కార్యక్రమం.

కార్యక్రమంలో చివరిగా జనతా గ్యారేజ్ చిత్రానికి గీతామాధురి సాగర్ గానం వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5 గంటలు దాటి 12 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితావాణి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. కెరీర్ గైడెన్స్, ఇంకా యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం విహారీ కార్యక్రమంలో మీరు వింటారు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా ఏలూరు తాలూకాలో శ్రీరంగపట్టణంలో వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు. ఇక 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మల్లి తోటల సాగు యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం. ఇంకా పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు. 8:00 హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తలు. 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెచ్ పై. ఇక రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు. ఇక 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమాలు వింటారు. సింహపురి సమాచారం అనంతరం స్వరార్చన జగదీశ మల్లేష. ఇంకా ఇంటర్నేషనల్ మూండే సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జిలాని గారు మరియు సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త అబీద్ హుసేన్. కొన్ని లలిత గీతాలు వింటారు. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ కార్యక్రమం వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా యువత స్వయం ఉపాధి పథకాలు వింటారు. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తల విశేషాలు, ఈ వారం మన నెల్లూరులో జరిగినటువంటి విషయాలు వింటారు. సమర్పణ అమరేంద్ర, యు నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనిత వాణి కార్యక్రమానికి స్వాగతం. మరి మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి మీరు చేయవలసిందల్లా 0861233310 లేదా 0861233302 ఈ నంబర్స్ కి కాల్ చేసి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాలని కోరి వినవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మరి ఫోన్స్ చేసే ముందుగా ఒక ప్రకటన అయితే వినేసేద్దాం.
1: QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఓకే, మరి ఫస్ట్ కాలర్ ని వనిత వాణి కార్యక్రమంలో తీసుకుందాం, వారితో మాట్లాడదాం. హలో,

Ribeiro? Supriya, Supriya, okay, Supriya. Bonan, Supriya, hello, no, no. నీ వాయిస్ చాలా స్లో వచ్చేస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడతావా? ఓకే సుప్రియ, చెప్పు ఈరోజు ఏ చిత్రం నుంచి పాట? ఇద్దరు మిత్రులు. ఓకే, యా ఎస్ ఎస్ అవునా సుప్రియా? ఓకే ఓకే, సరే మరి ముందుగా అయితే వనితవాణి కార్యక్రమంలో మరి నువ్వు కోరినటువంటి సినీ గీతం ఉంది, ఉదిత్ నారాయణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించింది, లైక్ ఉదిత్ నారాయణ్, ఉదిత్ నారాయణ్ అండ్ హరిణి. ఎస్ ఎస్ ఎస్ ఓకే ఓకే మరి యా సుప్రియ. ఓకే షూర్ షూర్ మరి నీకోసం పాట చేస్తాను, వినేసండి, బై బై.

మనం కాల్ చేసినప్పుడు మాట్లాడాల్సింది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, ఎవరైనా కూడా, సో ఎవరు కూడా ఇట్లా చేయరు. దయచేసి ఇది ఒక గుడ్ ప్లాట్ఫామ్గా అనుకొని మీరు మాట్లాడే రీతిని చక్కగా మాట్లాడండి దయచేసి, ఎవరైనా కూడా. సో మరి మహిళా శ్రోతలు మాత్రమే ఈ యొక్క వనితావాణి కార్యక్రమంలో కాల్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అండ్ మరి మీరు చేయవలసిందల్లా ఫోన్ నంబర్స్ వచ్చేసి 0861233313102 లేదా 0861233302 ఈ నంబర్స్కి కాల్ చేసేవచ్చు. ఓకే, మరి ఒక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, ఓకే అండి, మరి ఒక కాల్ తీసుకోబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే ఇప్పుడు వినేసేద్దాం.

0: వనిత వాణి కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: झूत है जापानी ये पटलू में इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी चप्पल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25 कु पैगा चप्पल उत्पत्तुलपैन BIS मार्क नु तप्पनिसरि चेसिंदि मी पादाल रक्षण कोसं ब्यूरो आफ् इंडियन स्टांडर्ड्स वारि ISI मार्क उन्न चप्पलनि कोनुगोलु चेयंडि BIS नम्मकानिकि नाण्यतकु स्फूर्ति
2: जारी चेयवारु BIS
0: వనిత వాణి కార్యక్రమంలో మరి యొక్క మహిళా శ్రోతతో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, హలో,
3: హలో,
0: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం. మహిళా శ్రోతలు కాల్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ పేరు చెప్పండి. పేరు, మీ పేరు
3: చెప్పండి.
0: వనిత వాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు సరే అండి. అలాగే అలాగే. ఓకే,
3: చెప్పండి. నంబర్ నోట్
0: చెప్పండి.
3: 630 536.
0: ఓకే,
3: 557. నెంబర్ ఓపెన్ చేయండి. మీకు కాల్ చేయండి.
0: ఓకే అండి. 630 536 5157. ఓకే అండి, అలాగే.
3: మీ పేరు?
0: నా పేరు మేఘన అండి. మరి మహిళా శ్రోతల కార్యక్రమం కాబట్టి నిన్న టైం అయితే మహిళలకు ఇద్దాం. థ్యాంక్ యూ. మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మాట్లాడదాం. హలో,
4: హలో,
0: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం. మీ పేరు?
4: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నాను. మీ పేరు?
4: నా పేరు సుగుణ మేడం.
0: సుగుణ గారు, ఓకే. సో మీరు ఫ్రీక్వెంట్ గా కాల్ చేయట్లేదు అనుకుంటాను కదా. లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అవునా?
4: ఎత్తడం
0: ఓకే. అంటే రెండు కాల్స్, ఒకటి కాల్ 100 కి వస్తుంది, ఒక కాల్ 102 కి వస్తుంది అనమాట. సో ఫ్రీక్వెంట్ గా రెండు లిఫ్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే సుగుణ గారు, సో ఈ రోజు చక్కగా కాల్ కలిసింది కదా, మాట్లాడుకుందాం. మరి చెప్పేసేయండి, విశేషాలు ఏంటో. అయితే అవునా, మీ నంబర్స్ కూడా ఇక్కడ మాకు డిస్ప్లే అవ్వండి యాక్చువల్లీ. ఓకేనా, సరే చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట ఈ రోజు సుగుణ గారు?
4: దసరా బుల్లోడు పాట అంటున్నా.
0: దసరా బుల్లోడు మీకోసం కాదా?
4: మా ఆయన కోసం మేడం.
0: వారి కోసం. ఓకే అండి. అందులో నుంచి ఏ పాట?
4: సరే మేడం.
0: అందులో నుంచి ఏ పాట కావాలి? ఏ పాట కావాలి?
4: ఏం పాట?

0: ఇన్వెస్టిగేట్ చేస్తారు మేడం.
1: ఓకే అండి సుగ్న గారు, మరి మీకోసం మీ వారి కోసం ఈ పాట వచ్చేసి వినేసేయండి. ధన్యవాదాలు. ఓకే అండి.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుచు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే.

0: కొంగు జారిందే గడుసు పిల్ల,
1: కొంగు జారితే ముండి కొండ పిల్లోడా, నీ గుండె చిక్కుకుందే మోచోడు బుల్లోడా.
2: వనిత వాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో, హలో
3: హలో
2: హలో నమస్తే అండి.
3: ఓపెన్ చేశానండి. హలో,
2: మీరు ఇలా కాల్ చేయకూడదండి ఇట్లాంటి ప్లాట్ఫామ్.
3: ఎందుకు కాల్ చేశాను చెప్పండి.
2: ఒక నిమిషం,
3: తప్పు మీరు
2: బ్లాక్ లిస్ట్ లో ఎవరు పెట్టలేదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు. నేను మా సార్ తో మాట్లాడి చేస్తాను. ఓకేనా? మాకు ఇక్కడ యాక్సెస్ లేదు, మేము సార్ తోటి మాట్లాడి చేస్తాం. ఓకే, మరి ఒక కాలర్ తో మనం మాట్లాడబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం ఫ్రమ్ పరుగు ఈ చిత్రం నుంచి. ఓకే ఓకే.

0: మరి ఒక కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో
1: హలో హలో
0: హలో నమస్తే అండి. హలో
2: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
2: అల్లూరు నుంచి.
0: సుశీల గారు, చెప్పండి సుశీల గారు, ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు?
2: కార్తీక దీపం మేడం.
0: కార్తీక దీపం, ఓకే. అందులో నుంచి ఏ పాట?
2: జీవితం.
0: కార్తీక దీపంలో నుంచి మీరు అడిగినటువంటి పాట అయితే లేదు, కానీ ఐ మీన్ ఆర నీకుమా ఈ దీపం అన్ని కౌగిలిలో ఏ మాట తెలుసు? మువ్వలేమో ఏమో, చూడ చక్కని దాన చిలకమ్మ పలికింది, ఇలాంటి సాంగ్స్ ఉంది కానీ. ఓకే, సరే అండి. మరి ఓకే సుశీల గారు, మరి మీకోసం ఈ సినీ గీతం వచ్చేసిన వినేసి.

మీరింతవరకు వనితావాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చక్కగా మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలనైతే విన్నారు. మరి కాల్ చేసినటువంటి సుప్రియా గారు, సుగుణ గారు అండ్ సుశీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క ఆదివారం మనం ఇదే విధంగా వనితావాణి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు వనితావాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంకి స్వాగతం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని విందాం. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ తెలుగు మీడియంలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులకు దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 300 ఉన్నాయి. ఈ కోర్సు 2 ఏళ్ల పాటు సాగుతుంది. బీఈడీ కోర్సులకు దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు బీఏ బీఎస్సి బీకామ్ బీబీఏ బీబీఎం వంటి కోర్సులు చేసిన వారు దరఖాస్తులను చేయవచ్చు. ఎలిమెంటరీ విద్యలో ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తులను చేయవచ్చు. ఎన్సీఈటీ గుర్తింపు పొందిన రెగ్యులర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తులను చేయవచ్చు. అయితే వీరి యొక్క వయస్సు 21 ఏళ్ళు నిండి ఉండాలి. ఎంపిక విధానం అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ https://www.brau.edu/

online.in/. వెబ్సైట్ మరొకసారి www.braonline.in/. మరికొంత విద్యా ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు మిరాయ్ ఈ చిత్రం కోసం అర్మాన్ మలిక్ పాడిన పాటను విందాం.

0: యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి మీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
0: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం. యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇందులో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూలోని తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ బీటెక్ పిహెచ్డి చేసిన వారు

0: అప్లై చేయవచ్చు. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వీరి యొక్క వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. ఈ కోర్సులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు ఉంటుంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://www.iitjammu.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి www.iitjammu.ac.in/. కార్యక్రమంలో మరొక పాటను వినే ముందు ప్రకటన విందాం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चेप्पुले संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पाली. विनियोगदारुलकु मेरुगैन नाण्यता भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట గేమ్ చేంజర్. ఈ చిత్రం కోసం కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాటను వింటారు.

యువతరంగం కార్యక్రమంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB సిగ్నల్ ఇతర కేటగిరీలలో టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో మొత్తం 6,557 పోస్టులున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1కు 323 పోస్టులున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3లో 6,234 పోస్టులు ఉన్నాయి. RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 పోస్టులకు దరఖాస్తులను చేయాలి అంటే మెట్రిక్యులేషన్ SSLCతో పాటు సంబంధిత ట్రేడ్స్లో IIT యాక్ట్ అప్రెంటిస్ చేసిన వారు దరఖాస్తులను చేయవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు BSc లేదా డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు. అలాగే అభ్యర్థుల యొక్క వయస్సు టెక్నీషియన్ గ్రేడ్ 1కు 18 ఏళ్ళ నుంచి 33 ఏళ్ళ మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులను దరఖాస్తులను చేయాల్సి ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే ఎంపికైన అభ్యర్థులకు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టుకు సంబంధించి 29,000 రూపాయలను నెలవారీ వేతనంగా అందజేస్తారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 19,000 రూపాయలను వారి యొక్క నెలవారీ వేతనంగా అందించడం జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి ఈ నెల 29వ తేదీ వరకు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rrbapply.gov.in/ వెబ్సైట్ మరొక్కసారి www.rrbapply.gov.in/. కార్యక్రమంలో మరి యొక్క పోస్టులను గురించి తెలుసుకునే ముందు కుబేరా ఈ చిత్రం కోసం ధనుష్ పాడిన పాటను విందాము.

యువతరంగం కార్యక్రమంలో చివరిగా మరొక ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో మొత్తం సైంటిస్ట్ పోస్టుల సంఖ్య 3. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి పిహెచ్డిలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తులను చేయవచ్చు. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వీరి యొక్క వయస్సు 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన ఈమెయిల్ kmukherjee.project.iit@gmail.com. వెబ్సైట్ మరొక్కసారి kmukherjee.project.iitd@gmail.com. ఈ సైంటిస్ట్ పోస్టులకు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులను చేయవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్

https://home.iitd.ac.in/. యువతరంగం కార్యక్రమంలో చివరిగా ఇప్పుడైతే బార్ 2 ఈ చిత్రానికి నకాష్ అజీజ్ యాసిన్ నిజర్ పాడిన పాటను విందాం.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఇప్పుడే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ను కవిసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని గవర్నర్ ఆకాంక్షించారు. రాబోయే ఒలింపిక్స్ లో కూడా ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పివి సింధు ప్రయాణం లక్షలాది మంది యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనడానికి కష్టపడేందుకు స్ఫూర్తినిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వెడ్డింగ్ పర్యాటక విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు, ప్రభుత్వ రాయితీల గురించి మంత్రి దుర్గేష్ వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో రాష్ట్రం వెడ్డింగ్ డెస్టినేషన్లకు అనుకూలమైనదని అన్నారు. ప్రపంచ స్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న విశాఖ తీరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సూర్యలంక బీచ్ లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం, కాఫీ విశిష్టతలతో అరకు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోందని అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం అనంతరం ఎంపీ మాట్లాడుతూ అన్ని పార్టీలు నదుల అనుసంధానంపై చర్చలో పాల్గొనాలని కోరారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించాలని, పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ పై పార్లమెంటులో చర్చించాలని ఎంపీ పేర్కొంటూ,
3: నదులు అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ 2 రివర్సే కాదు, మిగతా నదులు కూడా ఉన్నాయి, వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దాదాపు 60 వేల కోట్లతో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 60% స్టేట్ నుంచి, 40% సెంటర్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలిగితే దాన్ని ఇంకా ఫాస్ట్ గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
2: రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లాలోని ఆంధ్ర జలాశయం నుంచి ఖరీఫ్ సాగునీటిని ఈరోజు మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జలాశయం కాలువల నిర్వహణకు అవసరమైన నిధులు అందిస్తూ రైతులకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. సాగునీటి వసతుల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే

0: మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ది కేంద్రంగా మారుతుందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యంత ఆధునిక విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతుందని, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేస్తూ,
1: సివిలేషన్ మంత్రివర్లు పింజర్పు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకుని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటూ 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్ ని ప్రపంచం అంతా కూడా ఈ వైపు తీసుకెళ్లేలాగా ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది.
0: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కార ప్రక్రియలో మరింత పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించేందుకు నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాల్లో పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ప్రజలకు స్పష్టంగా స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 4 మృతి చెందడం బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తెలిపారు. నిన్నటి ద్రోణి ఉత్తర బీహార్ నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఛత్తీస్గఢ్ పై కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 గిరిజనుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేలా జిల్లా యంత్రాంగం చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ది కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ

సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా ఏలూరు తాలూకాలో శ్రీరంగపట్టణంలో వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తవనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు. ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రకటన విన్నారు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో లా ప్రొటెక్టర్స్ గ్రూప్ సభ్యులు ఇంటర్నేషనల్ లా డే సందర్భంగా న్యాయవాదుల తరపున ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాది మాట్లాడుతూ, సామాన్యుడికి అన్యాయం జరిగినా రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లిన న్యాయవాది మాత్రమే న్యాయం చేయగలరని, తమ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరొక స్థానిక సమాచారం. గూడూరులోని జగన్నాథుని రథయాత్ర శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు కూడా చేశారు. రథయాత్ర పట్టణంలోని నారాయణమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమై సొసైటీ, ఐసీఎస్ రోడ్, గడియార స్తంభం, కూడలి, సంగం థియేటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం వద్దకు వచ్చి కళాకారులు నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరొక స్థానిక సమాచారం. నెల్లూరులోని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ 30 రోజుల కార్యక్రమం నిర్వహించింది. నెల్లూరులో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినటువంటి నగరపాలక సంస్థ 3 లక్షల పైగా జనాభా కలిగిన విభాగంలో బెస్ట్ పర్ఫార్మింగ్ యుఎల్బి రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మనం విందాం. ఈనాటి విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా ఏలూరు తాలూకాలో శ్రీరంగపట్టణంలో వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

అద్వైత విహారి కార్యక్రమంలో 108 దివ్య దేశాలలో ఒకటిగా పంచరంగ క్షేత్రాలలో మొదటిదిగా త్రిరంగ క్షేత్రాలలో ఆదిరంగ క్షేత్రంగా పవిత్ర కావేరీ నదీ తీరాన చుట్టూ కావేరీ నది కలిగి ఉండి ద్వీపంగా పిలువబడుతున్న కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో స్వయంభూగా వెలసి ఉన్న శ్రీరంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసు.

పురాణం ఈ విధంగా ఉంది. ఈ ప్రదేశంలోని కావేరి నది స్వచ్ఛంగా ఉండి ఈ తీర్థంలో స్నానమాచరించిన వారి పాపాలను కడిగివేసి వారిని తల్లి వలె ఆదరిస్తోంది. అలా ఎందరో భక్తుల పాపాలను ప్రక్షాళన చేసిన గంగానదిలో సైతం కాలుష్యం ఏర్పడిన సమయంలో కావేరి నది గంగానది యొక్క మలినాలను గ్రహించి గంగానదిని పవిత్రంగా మార్చింది. అలా ఆమె అంతులేని పాపాలతో కూరుకుపోయింది. శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. ఆయన అనుగ్రహం కోసం కఠినమైన తపస్సు చేసింది. ఆమెను అనుగ్రహించదలచిన శ్రీ మహావిష్ణువు ఈ ప్రదేశంలోని శ్రీ కావేరీ నది మధ్యలో శాశ్వతంగా కొలువై ఉంటానని, ఇక్కడ స్నానమాచరించిన తన భక్తుల పాపాల నుంచి కావేరీ నదీమ తల్లిని రక్షిస్తానని అనుగ్రహించారు. శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ్యమైన నివాసాలలో శ్రీరంగపట్టణం మొదటిదిగా ఆది రంగక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రాన్ని గౌతమ క్షేత్రం అని కూడా పిలుస్తారు. గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి శ్రీ మహావిష్ణువును శయన భంగిమలో ఉండవలసిందిగా ప్రార్థించగా అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు గౌతమ మహర్షి కోరిక మేర ఆదిశేషునిపై శయన భంగిమలో ఈ క్షేత్రంలో వెలసినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ ఆలయం సుమారు 1100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి క్రీస్తు శకం 984వ సంవత్సరంలో గంగ రాజవంశానికి చెందిన తిరుమలయ్య ఈ ఆలయాన్ని నిర్మించగా, ఆ తరువాత హొయసల రాజులు, విజయనగర రాజులు, మైసూర్ రాజులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. 12వ శతాబ్దంలో హొయసల రాజు శ్రీ విష్ణువర్ధన్ ఈ గుడిని విస్తరింపజేసి శ్రీ రామానుజాచార్యుల వారికి బహుమానంగా ఇచ్చారు. 12వ శతాబ్దపు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం మైసూర్ రాజధానిగా ఉండేది. హైదర్ అలీ ఈ ఆలయానికి రథాన్ని బహుమానంగా ఇచ్చారు. రంగపట్టణం ప్రాచీన కాలం నుంచి పట్టణ కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా ఉండేది. ఈ నగరం చుట్టూ అనేక సామంత రాజ్యాలు పర్యవేక్షించబడుతూ ఉండేవి. 1610వ సంవత్సరంలో మైసూర్ మొదటి రాజైన రాజా వడయార్ రంగపట్టణాన్ని ఓడించి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి 10 రోజుల పాటు

నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మైసూర్కు సమీపంలో ఉన్న ఈ రంగపట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన గావిస్తూ ఈ నగరంలో పెద్ద కోటను నిర్మించారు. 1615 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు, అనగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత, మైసూర్ రాజ్యంలో భాగంగా ఉన్న ఈ రాజధాని నగరం మైసూర్కు సమీపంలో దండయాత్రలు జరిగింది.

ఈ విధంగా ఉంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని కలిగి ఉండి వివిధ రాజగోపురాలు మండపాలతో భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారంగా ఉన్న ప్రధాన రాజగోపురం దీర్ఘ చతురస్రాకారంలో ఉండి 5 అంతస్తులు 5 కలశాలను కలిగి వివిధ రాతి స్తంభాలు శిల్పాలు మండపాలతో భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అందంగా చెక్కబడిన గర్భాలయంలోని శ్రీ స్వామివారు ఆదిశేషునిపై పవళించిన భంగిమలో ఉండి పాదాల వద్ద శ్రీ మహాలక్ష్మి ప్రక్కన భూదేవి చతుర్ముఖ బ్రహ్మలు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ నరసింహస్వామివారు శ్రీ గోపాలకృష్ణ స్వామి శ్రీ శ్రీనివాసుడు శ్రీ హనుమంతులు శ్రీ గరుడాళ్వార్ల సన్నిధులు ఉన్నాయి.

ఆలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగి ఉండి చతురస్రాకారంలో ఉన్న రెండు ప్రాకార మండపాలను కలిగి ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ముఖ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రాలలో మొదటిదిగా దక్షిణ భారతదేశంలోని పంచరంగక్షేత్రాలుగా పిలువబడే ఐదు క్షేత్రాలలో మొదటి క్షేత్రంగా ఉంది. ఈ స్వామివారిని ఆదిరంగ అని పిలుస్తారు. శ్రీరంగ పట్టణం సముద్ర మట్టానికి సగటున 679 మీటర్లు అనగా 2228 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పట్టణంలో ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయి. శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఎదురుగా శ్రీ కళ్యాణ సిద్ధి వినాయక ఆలయం, శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం, శ్రీ జ్యోతి మహేశ్వర ఆలయం, బిత్కోట గణేష ఆలయం, శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం, శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ అయ్యప్ప ఆలయం, శ్రీ గంగాధరేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ రంగనాథ నగర గణేష ఆలయం, శ్రీ లక్ష్మీ ఆలయం, పాత పోస్టాఫీస్ రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం, గణేష ఆంజనేయ ఆలయాలు. శ్రీరంగ పట్టణం చుట్టుప్రక్కల ఈ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్ల కొండపై శ్రీ శ్రీనివాస దేవాలయం, ఈ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో మినీ స్తంభ దేవాలయం,

సందర్శన వేళలు, ఇంకా ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 వరకు సుప్రభాత సేవ, 7 గంటల నుంచి 8 గంటల వరకు అర్చన, 12 గంటల నుంచి 1 గంట వరకు మధ్యాహ్న పూజ, సాయంత్రం 6:30 సంధ్యాహారతి వంటి పూజలు ప్రతినిత్యం నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో ఉదయం 6 గంటల నుంచి

ఏడు గంటల 7:15 వరకు విశ్వరూప సేవ స్వామివారికి నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయాన్నే శ్రీ స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. రాత్రి సమయంలో వైకుంఠముడి అనబడే కిరీటాన్ని ధరింపజేసి స్వామివారిని అలంకరిస్తారు. రథసప్తమి పర్వదినం రోజు కూడా బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున శ్రీ స్వామివారికి దొడ్డ రథోత్సవం అనబడే పెద్ద రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే మాఘశుద్ధ పూర్ణిమ రోజు అనగా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. శ్రీ శ్రీరంగ జయంతి సందర్భంగా ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామివారు ఈ పుణ్యక్షేత్రానికి ఏతించిన రోజు కారణంగా ఈ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో స్వామివారికి ప్రత్యేక పూజలు యాగాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినం రోజు ప్రత్యేక వేడుకలు పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ స్వామివారికి బంగారు గరుడ సేవను నిర్వహిస్తారు.

స్వామివారి ఆలయంతో పాటు దర్శించదగ్గ ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఈ విధంగా ఉన్నాయి. మైసూర్ మహారాజా ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, శ్రీ చాముండేశ్వరి ఆలయం, రంగనతిట్టు పక్షుల అభయారణ్యం, మైసూర్ జంతు ప్రదర్శనశాలలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో

శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం రంగపట్టణం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉంది. ఈ ఆలయం రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం మైసూర్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం రంగపట్టణానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ పట్టణానికి బెంగళూరు, మైసూర్ నుంచి నిర్ణీత వ్యవధుల్లో రైలు బండ్లు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు, మైసూర్ వెళ్లే జాతీయ రహదారి 275 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. హైవే మార్గం ఈ పట్టణం గుండా వెళుతుండడం విశేషం. బెంగళూరు, మైసూర్ నుంచి నిర్ణీత వ్యవధుల్లో బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి కనుక ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

రంగపట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి వారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

రాష్ట్రంలోని మాండ్యా జిల్లా ఏలూరు తాలూకాలో శ్రీరంగపట్టణంలో వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలున్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
5: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విన్నారు, తర్వాతగా విందాం జానపద గేయాలు.

0: చీకాలొచ్చినాయి విరదులైనాయి, రెక్కాలొచ్చినాయి పశువులైనాయి,
1: కొండ కొండ

0: పచ్చి ఎండమాను పడ నరికి నాడు పోతా పోతా పచ్చి ఏమన్ని బలిక
1: కొండ కొండల నడుమ కొండల నడుమ
0: పాపా కరముడాడిల్లు పాడు గవను దుర్మ.

0: కాళిల్లు సన్నాసి మఠము బాలల్ల కాళిల్లు పడుబడ్డా గుళ్ళు
1: కొండల నడుమ కొండల్ల నడుమ కొనుక్కోచ్చాక
0: వెనకాటి వాడిల్లు వెడ్డా పట్టాము కాచమ్మ కన్ను.

0: పెంచావా కాకమ్మా నీవు, కానీ పెంచని మరులు కానాటి మరులు.
1: కొండల కొండల నడుమా కొండల నడుమా,
0: కానీ పెంచని మరులు కానాటి మరులు, ఎత్తి పెంచిన మరులు వేలాటి మరులు.
2: జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం. మౌన పోరాటం ఈ చిత్రం నుంచి జానకి ఆలపించినటువంటి అలనాటి మధుర గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం జానకి. ఈ అలనాటి మధుర గీతం విందాం.

అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణంతో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది.

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్టు చెప్పారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకము ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్టపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరేట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు.

0: కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరెట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు మల్లి తోటల సాగు యాజమాన్యం. ఈ అంశం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం, అనంతరం పొలం కబుర్లు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు మీరు వింటారు ప్రకటించిన అంశం, మల్లెతోటల సాగు యాజమాన్యం. ఈ అంశం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విందాం.
2: నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యాన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు మల్లెతోటలు సాగు చేసేటువంటి రైతులకు మల్లెతోటల్లో మంచి దిగుబడి రావాలన్నా, నాణ్యమైనటువంటి పూలను ఉత్పత్తి చేయాలన్నా ఎటువంటి శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశం మీద రైతులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మల్లె తోటలను మనం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో సుమారుగా 3615 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 23719 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది, దిగుబడి అనేది రావడం జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే గనక సుమారుగా 178 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అయితే ఈ మల్లె పూలలో మనకి చాలా రకాలు కూడా ఉన్నాయి, మనకు చాలా మల్లె జాతులు కూడా ఉన్నాయి. ఈ మల్లె పూలను ప్రధానంగా మనకు పూల దండలు తయారీ కావచ్చు, లేదా పరిమళ ద్రవ్యాల తయారీ కావచ్చు, నూనెల తయారీ కావచ్చు, అలాగే స్త్రీల సౌందర్యానికి కావచ్చు. వివిధ పద్ధతుల్లో ఎంతోగానో మనకు డిమాండ్ ఉన్నటువంటి పూల పంటల్లో మల్లె తోట ఒకటి. అయితే ప్రస్తుతం రైతులు సాగు చేసినటువంటి పద్ధతుల్లో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు ఆశించిన అంత విధంగా లేవు. అయితే రైతుకు రావాల్సిన ఆదాయము లభించడం లేదు. దానికి ప్రధాన విషయం గమనించినట్లయితే మల్లె తోటల్లో మొగ్గదొలిచే పురుగు, అలాగే వేరుకులు తెగులు కూడా ఒక ప్రధానమైన సమస్య. అయితే వీటి నివారణకు శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు, అంటే మల్లె మొక్కల్ని నాటిన దగ్గర మొదలుకొని కోత వరకు కూడా శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మల్లె పంట అనేది బహువార్షిక పూల పంట. మల్లె మొక్కల్ని నాటిన 3వ సంవత్సరం నుంచి మొదలుకొని వ్యాపార శ్రేణిలో మనకి దిగుబడి ప్రారంభమై 12 నుంచి 15 సంవత్సరాల పాటు ఉండేటువంటి బహువార్షిక పంట అన్నమాట మనకు పూల తోటల్లో. మళ్ళా తర్వాత మనకి 15 సంవత్సరాల తర్వాత దిగుబడి అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే ఎటువంటి శాస్త్రీయ యాజమాన్యం పద్ధతులు పాటించాలి? ముఖ్యంగా ఈ మల్లె తోటలను సాగు చేయాలంటే మనకు ఉష్ణోగ్రతలు 20 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అలాగే గాలిలో తేమతో కూడినటువంటి ఉష్ణ ఆర్ద వాతావరణము అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ పంటను సాగు చేయాలంటే ఎంపిక చేసుకోవాల్సినటువంటి నేలలు మనకు ఎర్ర నేలలు మరియు ఇసుకతో కూడినటువంటి లోమీ సాయిల్స్, ఇసుక నేలలు మరియు కొంచెము లోమీ సాయిల్స్ అనుకూలంగా ఉంటాయి. అదే విధంగా మనకు pH విషయానికి వచ్చినట్లయితే 6.5 నుంచి 7.5 అనుకూలంగా ఉంటుంది ఈ పంట సాగు చేయాలంటే. ఈ మల్లెలో మనము ప్రధానంగా గమనించినట్లయితే 3 జాతులు, జాస్మినం శాంబాక్ అంటాము, అది గుండు మల్లె జాతి. అదే విధంగా కాగడాల మల్లెలు, జాజి మల్లెలు, విధంగా 3 రకాల జాతులు కూడా మనకు విరివిగా రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఈ మొక్కలు నాటాల్సిన సమయానికి విషయానికి వచ్చినట్లయితే ఈ మల్లె జాతి మొక్కల్ని జూన్ నెలలో మొదలుకొని డిసెంబర్ ఆఖరి నెల వరకు నాటుకోవచ్చు. వీటిని ఎలా నాటుకుంటారు? ముఖ్యంగా నేల అంట్ల విధానం, అలాగే గాలి అంట్ల విధానం, అలాగే కొమ్మల్ని కత్తిరింపులు, కొమ్మల్ని మనం కత్తిరింపులు చేసి ఇండోల్ 3-బ్యూటిరిక్ యాసిడ్ IBA అనేటువంటి వేర్లని ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ల ముంచి కూడా నాటుకోవచ్చు. అదేవిధంగా ఎంత దూరంలో నాటుకోవాలి ఈ మొక్కలను? ముఖ్యంగా గుండెమల్ల జాతి మల్లె జాతి మొక్కలను, అలాగే కాగడాల మొక్కల్ని 1.5 మీటర్లు ఎటు చూసిన వరుసల మధ్య దూరము, మొక్కల మధ్య దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదేవిధంగా మనకు జాజిమల్లి విషయానికి వచ్చినట్లయితే 1.8 మీటర్లు ఎటు చూసినా కూడా అంటే వరుసల మధ్య దూరము అలాగే మొక్కల మధ్య దూరం ఉండే విధంగా నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే 1.5 అడుగులు లోతు వెడల్పు ఎత్తు ఉండే విధంగా గుంతలు తీసుకోవాలి. గుంతలో పైపాటి మట్టికి 25-30 కిలోల పశువుల ఎరువు, దానితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1/2 కిలో, అదే విధంగా DAP ఎరువును 100 గ్రాములు, దానితో పాటు 100 గ్రాముల కీటక నాశిని ప్రధానంగా ఫాలిడాల్ లేదా లిండెన్ డస్ట్ ను ఆ పైపాటి మట్టి కలిపి కొంతవరకు ఆ 1.5 అడుగు తీసినటువంటి గుంతలో సగం వరకు వేసి మొక్కలను ఉంచి తర్వాత మిగతా మట్టిని అన్నిటిని ఎరువులను కీటక నాశిని కలిపినటువంటి మట్టిని వేసి మొక్కల్ని బాగా అదిమి పెట్టి నీరు పారించాల్సిన అవసరం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యం అంటే నీరు ఎలా పారించాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనకి వేసవిలో అయితే గిన 5-6 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. అదే విధంగా నీరు మొక్కల మొదల దగ్గర నిల్వ ఉండకూడదు. అంటే మొదల దగ్గర నిల్వ ఉన్నట్లయితే వేరుకలు తెగులు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా పూత సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. మొదటిసారి పూలు కోసిన తర్వాత 7-10 రోజుల పాటు నీరు పారించకుండా కొద్దిగా వాడు వచ్చేలాగా వదిలేసి తర్వాత మనము నీళ్లు పెట్టామనుకోండి, మనకి పూల ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మనము నీటి యాజమాన్యము చేపట్టాల్సినటువంటి ప్రధానమైన అంశం. అదే విధంగా పోషకాల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. మనకు సిఫారసు చేసిన మోతాదు కంటే నత్రజన్ ఎరువును ఎక్కువగా ఈ మల్లె తోటలకు వేసినట్లయితే శాకీయ పెరుగుదల ఎక్కువగా రావడంతో పాటు పూల దిగుబడి గాని నాణ్యత గాని తగ్గిపోతుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదు కంటే నత్రజన ఎరువులను ఎక్కువగా ఇవ్వకూడదు. అలాగే మనకు ఈ నత్రజన ఎరువులను ఇవ్వడం వల్ల పూల కాడ సన్నగా పొడుగుగా పెరిగి త్వరగా కూడా పూలన్నీ కూడా మనకి పాడైపోతాయి. కాబట్టి ఎక్కువగా నత్రజన ఎరువులను సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. అదే విధంగా చెట్టు చుట్టూ 1.5 అడుగు దూరంలో చిన్న గాడిలాగా తీసి ఎరువులను ఆ గాడిలో వేసి మట్టితో ముయ్యాలి. దీనివల్ల మన పోషకాలు అనేటి వేర్లన్నీ శోషించుకోబడి పోషకాలు వృధా కాకుండా కూడా ఉంటాయి. మనకు ఎరువులు ఏ సమయంలో వెయ్యాలి అనే విషయానికి వచ్చినట్లయితే కత్తిరింపులు చేసిన తర్వాత 1 వారం రోజుల తర్వాత ఒక్కొక్క చెట్టుకు 10 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల వేపపిండి కాని ఆముదం పిండి కాని, 200 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్, దానితో పాటు 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 75 గ్రాముల మిరోటో పొటాసు ఆ గాడిలో వేసి మట్టితో కప్పి నీరు పారించాలి. ఈ విధంగా ఒక దబ్బ పూసిన పూలను మనకి సుమారు 10 రోజులు కోయాల్సి ఉంటుంది. కోయడం పూర్తి అయిన తర్వాత 10 రోజులు నీరు పారించకుండా గ్యాప్ ఇచ్చి తర్వాత వాడబెట్టేసి చెట్లని మళ్ళీ మనకు చెట్టుకు 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 50 గ్రాముల మిరోటో పొటాసు ఆ గాడిలో వేసి మట్టితో మనము కప్పి నీరు

పెంచాలి. ఈ విధంగా పూలు పోయడం పూర్తయ్యే లోపల 4 సార్లు మనము ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 దశలకు ఒక్కొక్క చెట్టుకు మనకు 400 నుంచి 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 400 నుంచి 500 గ్రాముల అమ్మోనియం సల్ఫేటు, 225 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాస్ రసాయనిక ఎరువు రూపంలో మనకు పూలు పూసే టైంలో వెయ్యాలి. పూతకు ముందు లీటర్ నీటికి 2.5 గ్రాములు జింక్ సల్ఫేటు, 5 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు కలిపి పిచికారి చేస్తే పూల దిగుబడితో పాటు నాణ్యత కూడా మనకు పెరుగుతుంది. అదేవిధంగా ఫెర్రస్ సల్ఫేటు 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ ఇనుము లోపంను కూడా మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా పోషకాల యాజమాన్యం అనేది ప్రధానంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను, అమోనియం సల్ఫేట్ రూపంలోను, మ్యూరేట్ ఆఫ్ పొటాస్ రూపంలోను, అలాగే వేప పిండి, ఆముదు పిండి సమతుల్య పద్ధతిలో మనం ఇచ్చినట్లయితే పూల దిగుబడి మనకు పెంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూల దిగుబడి తగ్గడానికి ప్రధానమైనటువంటి సమస్య మొగ్గ తొలచే పురుగు. ఈ మొగ్గ తొలచే పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ పురుగు ఆశించినటువంటి లక్షణాలు గమనించినట్లయితే ఈ పురుగుకు సంబంధించినటువంటి లార్వాలు పూ మొగ్గ దశలోనే ఆ మొగ్గలోకి తొలిచి లోపలికెళ్లి లోపల ఉన్నటువంటి కలజాలాన్ని మొత్తం తినేస్తాయి. పూ మొగ్గ మీద నుండి సన్నని రంధ్రాలు ఏర్పడి పూ మొగ్గలు లేత వంగ పువ్వు రంగులోకి మారిపోతాయి. దీన్నే రైతులు గుండికాయ తెగులు అని కూడా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మనకు పువ్వులన్నీ జల్లెడిలాగా తయారైపోయి పువ్వులన్నీ కూడా వంగపువ్వు రంగులోకి మారిపోయి మనకు కమనిస్తాయి. ఈ పురుగు ఎలా ఆశిస్తుంది విషయానికి వచ్చినట్లయితే, అంటే మనకు పురుగు మొగ్గ తొలిచే పురుగు యొక్క గుడ్డు దశ మీగడ రంగులో ఉండి తర్వాత పసుపు రంగులోకి మారిపోయి ఆ రెక్కల పురుగు పువ్వు మొగ్గ యొక్క ఎలుపుల గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి అంటే జిగటలాగా తయారైపోతే ఆ గుడ్ల నుంచి మనకు లార్వాలు బయటకు వచ్చి ఈ లార్వాలు బయటకు రావడానికి మనకి అట్లీస్ట్ మనకు 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. ఈ లార్వాలు లేత మీగడ రంగులో ఉండి తల భాగంలో నల్లగా ఉండి పూల యొక్క భాగంలో రంధ్రాలు చేస్తాయి అన్నమాట. మనకి పీపా దశ గమనించినట్లయితే ఈ పీపాలు నేలలో గాని ఆకుల మీద గాని ఆకు కొమ్మ భాగంలో గాని నివసిస్తూ ఉంటాయి. ఈ రెక్కల పురుగు విషయానికి వచ్చినట్లయితే లేత తెలుపు రంగులో ఉండి రెక్కల మీద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ విధంగా మనము ఈ యొక్క పురుగు యొక్క లక్షణాలని గమనించవచ్చు. అయితే ఈ పురుగును ఎలా నివారించుకోవాలి? మనము మొదటగా చేయాల్సిన పని ఏంటంటే నేలను బాగా దుక్కి దున్నాలి. తర్వాత మనకి క్లోరిపైరిఫాస్ట్ డస్ట్ పౌడర్ ను దున్నిన తర్వాత చల్లుకోవాలి. పైపాటుగా మనకి కార్బోఫ్యూరాన్ గుళికలు 40 g 10 గ్రాముల చొప్పున ఒక్కొక్క మొక్కకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు పింక్ రంగులో వంగపువ్వు రంగు అని చెప్పాను కదా, ఆ పూలన్నీ కూడా తీసివేసి దూరంగా పడేయాలి. అదేవిధంగా కాంతి ఎరలు అంటే లైట్ ట్రాప్స్ అంటాము, ఎకరానికి 1 చొప్పున పెట్టుకోవాలి. అదేవిధంగా హెలిల్యూర్ ఫిరమోన్ ట్రాప్స్ మనకి ఎకరానికి 5 చొప్పున పెట్టుకోవాలి. వేప పిండి కాని లేదా ఆముదం పిండి గాని 200 కిలోలు రసాయనిక ఎరువులతో కలిపి వేసుకోవాలి. ఈ విధంగా ఈ శస్త్రక్ష చర్యలు చేపట్టాలి. రసాయన మందుల ద్వారా ఈ మొగ్గ తొలచు పురుగును ఎలా నివారించుకోవాలి? మనకు ముఖ్యంగా థయాక్లోపిడ్ అంటే అలాంటో మందు 240 SC అంటే 1 లీటర్ నీటికి 1 ml వేసుకొని పిచికారు చేసుకోవాలి. లేదంటే కూడా స్పైనోసాడ్ లీటర్ నీటికి 0.5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకోవాలి. లేదా ప్రొపినోపాస్ అంటే 2 ml లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారు చేసుకోవచ్చు. లేదంటే కూడా మనకి మొదటి తొలి దశలో 5% వేప నూనె గాని లేదా 10,000 ppm వేప నూనె 2 ml లీటర్ నీటి చొప్పున పిచికారు చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ గుడ్డు దశ అనేది మనకు నివారించుకోగలుగుతాం. అదేవిధంగా బ్యాసిల్లస్ తురించి నెంచిస్ అనేటువంటి 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే ఈ మొగ్గ తొలచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి మళ్ళీ పంటను ఆశించినటువంటి ఇంకొక రకమైన పురుగులు ఏంటంటే లీఫ్ వెబ్బర్ అంటాం. ఈ లీఫ్ వెబ్బర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆకుల యొక్క కణజాలాన్నంతటి కూడా తినివేసి ఆకులన్నీ కూడా ఈనెలలాగా తయారైపోతాయి. ఆ పుష్పాలు కూడా మనకి ముఖ్యంగా రంగు మారిపోతాయి, ఆకులు ఈనెలన్నీ కూడా జల్లెడలాగా తయారైపోతాయి. ఈ పురుగుని మనము నివారించుకోవాలంటే ప్రధానంగా వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకోవాలి.

లేదంటే కూడా మనకి రసాయనిక మందుల విషయానికి వచ్చినట్లయితే అసటామాఫ్రిడ్ లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా యెల్లో ఆరెంజ్ స్టికీ ట్రాప్స్, అంటే పసుపు మన ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి స్టికీ ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే కూడా మనకు ఈ లీఫ్ వెబ్బర్ ని మనము నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య మనకి మల్లె తోటల్లో గమనించినట్లయితే బ్లాజమ్ మిడ్జ్, అంటే ఈ యొక్క పువ్వు మొగ్గల్ని తొలిచేటువంటి మిడ్జు పురుగు. ఈ యొక్క మిడ్జు పురుగు యొక్క మ్యాగట్లు మొగ్గ యొక్క కింది భాగంలో రంధ్రాలు చేసి పోయి లోపల ఉన్నటువంటి పువ్వులు ఉన్నటువంటి కణజాలన్నింటిని కూడా తినివేస్తాయి అన్నమాట. దానివల్ల కూడా మనకి పింక్ రంగులో గాని వంగ పువ్వు రంగులో గాని మనకు ఈ యొక్క మొగ్గలన్నీ మారిపోతాయి. దీన్ని నివారించుకోవాలంటే రైనాక్సీ ఫైర్ అనేటువంటి రసాయనిక మందును 0.5 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకుని నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా థయోమిథోక్సామ్ 2.5% WG లీటర్ నీటికి 0.3 నుంచి 0.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్లాజమ్ మిడ్జ్, అంటే మొగ్గల మీద వచ్చేటువంటి బ్లాజమ్ మిడ్జి పురుగును నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన సమస్య ఎరియోఫైడ మైట్, అంటే నల్లి దోర కూడా మనకు ప్రధానమైన సమస్య. ఈ నల్లి ఆశించినప్పుడు ఆకుల మీద తెలుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఆకుల మీద చిన్న చిన్ని వలయాల్లాగా తంతుల్లాగా, అంటే వెల్వెట్టీ అపీరియన్స్ వలయాల్లాగా మచ్చలు అనేటివి ఏర్పడడం అనేది గమనించవచ్చు. ఈ నల్లి పురుగును నివారించుకోవాలంటే అబామెక్టిన్ 0.5 ml లీటర్ నీటికి లేదా ప్రాపర్ గైట్ లీటర్ నీటికి 1.6 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లి పురుగుని నివారించుకోవచ్చు. ఈ విధంగా రసం పీల్చే పురుగుల విషయాన్ని ముఖ్యంగా మనకి నల్లి గాని అదేవిధంగా మొగ్గు తలచే పురుగులు గాని నివారించుకోవాలంటే వేప నూని 10,000 ppm లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకుంటే నివారణ చేసుకోవచ్చు. ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రధానంగా ఈ మల్లె తోటల్లో వచ్చేటువంటి తెగులు వేరుకులు తెగులు. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలను మనం గమనించినట్లయితే ఆకులన్నీ కూడా ఫస్ట్ పసుపు రంగులకు మారిపోతాయి, తర్వాత మనకు చివరకు చెట్టు అంతా కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అది ప్రధానంగా గమనించవచ్చు. దీన్ని ఎలా గమనించాలి? వేర్లను మనం గమనిస్తే నల్లగా మారిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతాయి. ఎప్పుడైతే వేర్లు అనేవి నల్లగా మారిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతుందో వేర్లు ద్వారా పోషకాలు గాని నీరు గాని మొక్కకి అందకపోవడం వల్ల మొక్క అనేది చనిపోవడం అని జరుగుతుంది. ఈ విధంగా వ్యాధి సోకిన మొక్కల కారణం మొదల దగ్గర కూడా మనము గమనించినట్లయితే తెల్లటి బూజులాంటి పదార్థంని మనం గమనించవచ్చు. అది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా కూడా మనము గుర్తించవచ్చు. సో మనము ప్రధానంగా వేరుకులు తెగులను ఎలా నివారించుకోవాలంటే దుక్కిలో బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడెరమా విరిడి మిశ్రమం, మనము 2 కిలోల ట్రైకోడెరమా విరిడి పౌడర్ ను, 10 కిలోల వేపపిండి, అదే విధంగా 90 కిలోల పసులెరువు, ఈ మూడింటిని కూడా బాగా మిశ్రమంలాగా కలిపి మనం ఒక 7 రోజుల పాటు ఒక నీడ ప్రదేశంలో ఉంచి దాని మీద గోతాములు అంటే గన్నీ బ్యాగ్స్ కప్పి నీళ్లు చిలకరిస్తుంటే ఆ ట్రైకోడెరమా శిలీంధ్రం అనేది దాని మీద పెరిగి బాగా వృద్ధి చెందుతుంది. దానిని మనము దుక్కిలో మొక్కలు నాటేటప్పుడు గాని లేదా పైపాటుగా అయినా మొక్కలకు వేసుకున్నట్లయితే ఈ వేరుకుల తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మొక్కలు నాటుకునేటప్పుడే నీరు బాగా ఇంకిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి నేలను ఎంపిక చేసుకోవాలి. అంటే నీరు మొక్కల మొదల దగ్గర నిల్వ ఉండకూడదు. నీరు ఉండడం వల్ల ఏమైతుంది అంటే ఆ నీరు అక్కడే ఉండిపోయి ఈ వేరుకులు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నివారణ చేసుకోవాలంటే బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడెర్మా విరిడి మిశ్రమము ఒకటి, అయితే వేపపిండి కూడా 200 కిలోల వేపపిండిని తప్పనిసరిగా మనకి రసాయనిక మందులతో కలిపి ప్రతి సంవత్సరం అంటే మనము రసాయనిక ఎరువులతో కలిపి వేసుకోవాలి. రసాయనిక మందుల ద్వారా నివారించి చేసుకోవాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలుపుకొని మొక్కల మొదల దగ్గర పోసుకుని బాగా తడిచేలాగా పోసినట్లయితే ఈ వేరుకుల తెగుల్ని నివారణ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఈ మల్లె తోటల్లో వచ్చేటువంటి మరొక తెగులు ఏంటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, అంటే ఆకు మీద మనకి మచ్చలు ఏర్పడి ఈ తెగులు అనేది ప్రధానమైన సమస్య కాకపోయినప్పటికీ ఈ తెగులు కూడా విరిగిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని నివారణ చేసుకోవాలంటే కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర శస్త్ర భాగంగా మనకు పురుగులు గాని తెగులు గాని నివారణ చేసుకోవచ్చు.

0: ఈ విధంగా మనము అన్ని కూడా జాగ్రత్తగా పాటించినట్లయితే నాణ్యమైనటువంటి పూలను కోసుకోవచ్చు. పూల కోతలో జాగ్రత్తలు కూడా చాలా పాటించాల్సి ఉంటుంది రైతులు. ఈ పూలు కోసేటప్పుడు మల్లె మొగ్గల్ని ఉదయం సమయంలోనే కొయ్యాలి. అదేవిధంగా పూర్తిగా పెరిగిన మొగ్గల్ని కొయ్యాలి. కోసిన పూలను వెంటనే మనకు మార్కెట్కు పంపే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా గుండుమెల్ల విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల మొదలుకొని జూలై వరకు పూలు కోసుకోవచ్చు. అదేవిధంగా జాతి మెల్ల విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ నెల మొదలుకొని అక్టోబర్ వరకు కూడా మనం పూలు కోత కోసుకోవచ్చు. కాడాల మల్లె విషయానికి వచ్చినట్లయితే జూన్ నుండి జనవరి నెల వరకు కూడా మనకు పూల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ మూడు జాతులు కూడా ఒక్కొక్క సీజన్ లో మనకు పూల కోత అనేది ఉంటుంది. ఎకరానికి సాధారణంగా 3 నుంచి 4 టన్ల దిగుబడి కూడా మనము శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 టన్ల వరకు దిగుబడి పొందవచ్చు. మనం నాణ్యమైన దిగుబడి పొందాలి అంటే రసాయనిక ఎరువుల మీదనే కాకోకుండా సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా వేపపిండి గాని ఆముదం పిండి గాని వేసుకోవాలి. అదేవిధంగా జీవన ఎరువులు విషయానికి వచ్చినట్లయితే అజోస్పైరిల్ అనేటువంటి జీవన ఎరువులను వాడుకొని కూడా మనము దిగుబడిని పెంచుకోవచ్చు. తెగుళ్ల నివారణలో ఒక రసాయనిక మందులే కాకోకుండా జీవ శిలీంద్ర నాశినులు ట్రైకోడెర్మా విరిడి కాని లేదా ట్రైకోడెర్మా హార్జీనియం కాని లేదా స్పూడోమోనాస్ ఫ్లోరెసిన్స్ కాని ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనలు వాడుకొని కూడా తెగుళ్ళని, వేరుకుళ్ళ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా మల్లె తోటలను సాగు చేసేటువంటి రైతులు అన్ని రకాల శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు, రకాల జాతుల ఎంపికల దగ్గర మొదలుకొని పూల కోత వరకు సస్యరక్షణ చర్య కావచ్చు, నీటి పారుదల విషయం కావచ్చు, పోషకాల యాజమాన్యం కావచ్చు, సమర్థవంతంగా సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు శాస్త్రీయ పద్ధతిలో పాటించినట్లయితే మనకి ఈ మల్లె తోటల నుంచి అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయాన్ని ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా ఈ విషయాలన్నీ కూలంకషంగా పాటించి ఆ మల్లె తోటల్లో అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు.
1: మీరింతవరకు మల్లె తోటల సాగులో యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

ఎలుకల్లో గర్భధారణ పంటల శైలి వ్యవధులను బట్టి కూడా మార్పు చెందుతుంది. ఎలుక బొరియల పక్కనే మట్టిని ఉండలుగా చేసి పోగుపెడుతుంది. ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, తుఫాన్లు, ముంపు పరిస్థితుల్లో చాలా ఎలుకలు నిర్మూలించబడతాయి. జాతి పునరుద్ధరణకై ఎలుకలు అసాధారణ ప్రత్యుత్పత్తిలో భాగంగా ఒక్కొక్క ఈతకు 15 నుంచి 22 పిల్లలను పెడుతుంది. కాన్పు అయిన వెంటనే 3 నుంచి 4 రోజుల్లో గర్భధారణ జరుగుతుంది. పిల్లల్లో మగ ఆడ ఎలుకల నిష్పత్తి 1:2గా ఉంటుంది. ఫలితంగా ఎలుకల ఉధృతి తక్కువ కాల వ్యవధిలోనే గణనీయంగా పెరిగి పంటల నష్టం తీవ్రతరమవుతుంది. చిట్టలకైతే 10 నుంచి 12 గ్రాముల బరువు కలిగి వీపు భాగం గోధుమ వర్ణంలో, ఉదర భాగం తెలుపు వర్ణంలో ఉంటుంది. నీటిపారుదల వసతి ఉన్న పొలాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో వరి, అపరాలు, మొక్కజొన్న పంటలకు ఈ ఎలుక నష్టం కలిగిస్తుంది. చిట్టలక చేసిన రంధ్రం చిన్నగా గుండ్రంగా ఉండి బయట మట్టి పోగులు లేకుండా ఉంటుంది. సంవత్సరం పొడవునా ప్రత్యుత్పత్తి చేస్తూ కాన్పుకు 2 నుంచి 8 పిల్లలను కంటుంది. ఎలుకల ఉధృతికి అనుకూల పరిస్థితుల విషయానికొస్తే డెల్టా లోతట్టు ప్రాంతాలలో కాలువల క్రింద పండించే వరి పంటల్లో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఆహారం, నీరు, ఆశ్రయం లభ్యత కారణంగా ఈ ప్రాంతాలు ఎలుకల సంతానోత్పత్తికి అనుకూలమైనవి. సాగునీటి కాలువలు, ఉద్యానవన పంటలైన కొబ్బరి, కోకో, ఆయిల్ ఫామ్ వంటి తోటల పక్కనే వరి సాగు ఎలుకల ఉధృతికి మిక్కిలి అనుకూలమైంది. సహజ శత్రువులైన పాము, గుడ్లగూబలు, పిల్లి, ముంగిస వంటివి అధిక రసాయనాలు వాడడం వల్ల నశించిపోవడం వల్ల ఎలుకల ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. ఎలుకల యాజమాన్యంలో సమిష్టిగా రైతులందరూ పాల్గొనకపోవడం మరియు అశాస్త్రీయ పద్ధతులను అవలంబించడం వల్ల ఎలుకల ఉధృతి బాగా పెరుగుతుంది. రైతులు పురుగు

మందు గుళికలను విషపు ఎరలుగా ఎలుకల నివారణకు వాడినప్పుడు ఎలుకలు అసాధారణ ప్రత్యుత్పత్తి ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. పొలం గట్లపైన సజీవ ఎలుక బొరియలుండడం, బురద మట్టిలో ఎలుకల పాదముద్రలు మరియు సంచరించిన బాటలుండడం, కొరికి వేయబడిన వరి పిలకలు, దుబ్బులు ఉండడం, ఎలుకల విసర్జన పదార్థాలు, నూనె వంటి స్రావాలు కనిపించడం మొదలగు వాటిని బట్టి ఎలుకల ఉనికిని గమనించవచ్చు. ఎలుకల నివారణకు సమగ్ర యాజమాన్యంలో సేద్య పద్ధతుల విషయానికొస్తే వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. పొలం గట్లపైన పొలంలోని కలుపు మొక్కలను తీసి శుభ్రపరచుకోవాలి. తద్వారా గట్లు శుభ్రపడి ఎలుకలకు ప్రత్యామ్నాయ ఆహారమైన నాము మరియు కలుపు మొక్కల గడ్డలు లభించకుండా ఉంటాయి. సాధ్యమైనంత వరకు గట్ల సంఖ్యను, పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రక్రియల వల్ల ఎలుకలు ఆశ్రయం పొందే ప్రాంతం తగ్గి ఎలుకల సాంద్రత తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు నాట్లు ఒకేసారి సకాలంలో జరిగేటట్లు చూడాలి. ఫలితంగా వరి ప్రత్యుత్పత్తి కాలం పరిమితమై ఎలుకల సాంద్రత తగ్గుతుంది. వేరువేరు సమయాల్లో నాట్లు గనక చేపడితే ఎలుకలకు వరి చిరుపొట్ట దశ ఎక్కువ కాలం లభ్యమై ప్రత్యుత్పత్తి కాలం పెరిగి వాటి ఉధృతి పెరుగుతుంది. నారుమడిలో తగినంత నీరు ఉండేటట్లు చేసుకోవాలి. దీనివల్ల మొలకెత్తే విత్తనాలు ఎలుకల వల్ల నష్టపోకుండా ఉంటాయి. భౌతిక మరియు యాంత్రిక పద్ధతుల్లో ఎకరానికి సుమారు 20 బుట్టలు లేదా బోనులు అమర్చి వలస ఎలుకలను నియంత్రించుకోవచ్చు. బర్రో స్మోకర్ను ఉపయోగించి ఎలుక బొరియల్లో పొగబారించడం ద్వారా ఎలుకలను సమర్థవంతంగా పర్యావరణ హితంగా నిర్మూలించవచ్చు. పైరులో గుడ్లగూబ స్థావరాలు ఏర్పాటు చేయడం ద్వారా సహజ నియంత్రణ సాధ్యమవుతుంది. అలాగే ఎర తెర పద్ధతిలో ప్లాస్టిక్ షీట్తో పొలం చుట్టూ తెర ఏర్పరిచి రంధ్రాల వద్ద బుట్టలు అమర్చి ఎలుకలను ఆకర్షించి పట్టుకోవచ్చు. ఒక ఎకరంలో అమర్చిన ఎర తెర 10 నుంచి 15 ఎకరాల ప్రాంతంలో ఎలుకల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ పద్ధతిలో సుమారు 3,000 రూపాయల వరకు ఖర్చవుతుండగా రైతులు సామూహికంగా అమలు చేస్తే మరింత ప్రయోజనం పొందవచ్చు. రసాయన మందుల ద్వారా ఎలుకల నివారణ అనే ప్రక్రియ సర్వసాధారణము. వీటిని ఎరమందుగా తయారు చేసుకుని సామూహికంగా గ్రామం లేదా మండలం ఒక యూనిట్గా తీసుకుని చేపట్టినట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. ప్రస్తుతం మనకు 2 రకాల ఎలుకల నివారణ మందులు లభ్యమవుతున్నాయి. అవి బ్రోమోడయలోన్, దీన్ని తెల్లమందు అని కూడా పిలుస్తారు. జింక్ ఫాస్ఫైడ్, దీన్ని నల్ల మందుగా పిలుస్తారు. బ్రోమోడయలోన్ మందు, ఈ మందు బూడిద వర్ణంలో ఉంటుంది. ఈ మందును తినడం వల్ల ఎలుకలు నెమ్మదిగా 4 నుంచి 5 రోజుల్లో రక్తస్రావంతో చనిపోతాయి. సజీవ ఎలుకల బొరియలను గుర్తించి బ్రోమోడయలోన్ 10 నుంచి 15 గ్రాముల విషపు ఎరను కాగితంతో ప్యాకెట్లుగా కట్టి, నూకలైతే 96 పాళ్లు, నూనె 2 పాళ్లు, బ్రోమోడయలోన్ మందు 2 పాళ్లు ఒక్కొక్క బొరియలో వేయాలి. పైరు పొట్ట పగిలిన తర్వాత విషపు ఎరలను ఎలుకలు అంతగా స్వీకరించవు. కాబట్టి ఈ సామూహిక ఎలుకల నివారణ వరి పైరు చిరుపొట్ట దశ కంటే ముందే అవలంబించాలి. తిరిగి 11వ రోజున సజీవ ఎలుకల బొరియలుంటే మనం చెప్పుకున్న మోతాదులో విషపు ఎరను అందించాలి. జింక్ ఫాస్ఫైడ్ మందు నలుపు రంగులో ఉంటుంది. ఇది అత్యంత విషపూరితం. పంట కాలంలో ఒకే ఒకసారి వాడుకోవాలి. ఎలుకలను తక్కువ సమయంలో చంపగలిగిన శక్తిగల మందు ఇది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. మరి ఈరోజు మనం వినబోయేటువంటి సినీ గీతాలు రాజాసాబ్ ఈ చిత్రం నుంచి సినీ గీతాన్ని మనం ఇప్పుడు విందాం. పాడినటువంటి వారు విశాల్ మిశ్రా, శృతి రంజని, కృష్ణకాంత్. ఈ పాట విందాం.

చిత్రసీమలో మీరు వింటున్నారు సినీ గీతాలు 102.7 మెగాహెర్ట్జ్ పై. తరువాతిగా వినబోయే ఈ పాట మగధీర చిత్రం నుంచి రీతా అనుజ్ గురువార్ ఆలపించినటువంటి సినీ గీతం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట డాక్ మహారాజ్ ఈ చిత్రం నుంచి ఎస్ తమన్ వాగ్దేవి ఆలపించినటువంటి ఈ సినీ గీతం సంగీతం ఎస్ తమన్. ఈ పాట విందాం.

మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు వింటారు. మరి మీరు కూడా మీ యొక్క సినీ గీతాన్ని వినాలి అనుకున్నట్లయితే 7901048415 ఈ నెంబర్కు వాట్సాప్ చేసేయవచ్చు. ఓకే అండి. మరి ఫస్ట్గా మెసేజ్ చేసినటువంటి వారు గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచికి అంటూ మెసేజ్ చేశారు. ఈరోజు ప్రముఖ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నటించినటువంటి ఒక సూపర్ హిట్ మూవీలో నుంచి సాంగ్ నైతే ప్రసారం చేయగలరని కోరుతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా అమ్మన్ గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్ అండ్ పున్న వెంకటేశం. అదేవిధంగా హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు కూడా చిత్రంలో నుంచి

కోరినటువంటి ఒక సినీ గీతాన్ని మీకోసం వినిపిస్తున్నాం. యా బృందావనం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించినటువంటి సినీ గీతం మీకోసం.

ఓకే అండి, మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. మరి నెక్స్ట్గా మెసేజ్ చేసినటువంటి వారు డి విజయ రామారావు, త్యాగరాజ్ నగర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ అండ్ మెమరబుల్ థ్యాంక్స్ ఆల్సో అంటున్నారు. ఓకే అండి, అండ్ సింహపురి ఆకాశవాణికి సిబ్బందికి నమస్కారాలు అంటూ కూడా మెసేజ్ చేశారు.

ఆకాశవాణి వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా మీకు నచ్చినటువంటి సినీ గీతాన్ని వినిపిస్తారని కోరుతున్నాము అంటూ మెసేజ్ చేశారు. జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఓకే అండి, సినీ గీతాన్ని ప్రసారం చేస్తాను. అండ్ ఇంకా మెసేజ్ చేశారు, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా హెలో అభిరుచిలో మా కొరకు సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజ్ మెసేజ్ చేశారు. ఓకే థ్యాంక్ యూ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఓకే ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి, నేను మళ్ళీ చదువుతాను. అంతవరకు మరి శ్రోతలు కోరినటువంటి సినీ గీతంలో ఒకటి సినీ గీతం ఇప్పుడు మీరు వినేసేయండి. పాడినటువంటి వారు జానకి.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం. ప్రియమైన ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం మేఘనా మేడం గారికి గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ సో స్వీట్ అండ్ మీ యాంకరింగ్ వెరీ నైస్ మేడం అంటూ రాస్తున్నారు పెంచలయ్య ధనలక్ష్మీపురం నుంచి, జాకీర్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్, మరికొంతమంది. శివ మూవీ నుంచి సరసాలు చాలు శ్రీవారు అన్న పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే అండి, అలాగే కోవు నుంచి ఇస్మాయిల్ ఎస్ఎంఎస్ సర్దార్, ఇస్మాయిల్ జాకీర్ మూవీ వీళ్ళంతా అడుగుతున్నారు. బాలమిత్రులు కథ గుమ్మమావడి కొమ్మ మీద అనే సాంగ్స్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. అలాగే హాయ్ హలో నమస్తే సింగపూర్ ఎఫ్ఎం ఆర్జే గారికి శుభ సాయంత్రం. నేను నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఈరోజు మాకు స్నేహం మూవీ నుంచి ఒక సినీ గీతాన్ని వినిపించమని కోరుతున్నారు. ముందట రెండు ఆత్మలు కలిసి ఒకటి వరం అడిగాయి అనే పాట వినిపించండి అంటున్నారు. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య వారి కుటుంబ సభ్యులు, మళ్ళీ బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులు, ఆలగడ్డ నుంచి మరికొంతమంది ఫ్రెండ్స్ కోరుతున్నారు. వీళ్ళందరికీ నచ్చిన మంచి సినీ గీతాన్ని ఇప్పుడు వినబోతున్నారు.

ఓకే అండి, మరి మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. తర్వాతగా మెసేజ్ చేసినటువంటి వారు అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్ని, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుక చౌదరి మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే అండి. అండ్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ అదేవిధంగా హలో సింహపురి, నెల్లూరు వారికి నమస్తే అంటూ మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషి కేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఓకే అండి. అదేవిధంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మెసేజ్ చేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు, వెంకటేష్, భువన్ రామ్ మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే అండి. అండ్ ఇంకా హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం వారికి మెసేజ్ స్వాగతం అంటూ మొండ్రాయి గ్రామం అనుమూల మోహన్, సుభద్ర రాజ్ కుమార్, రచన, మహీర మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే అండి. అండ్ సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. హలో అభిరుచిలో మా కొరకు రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు, ఆల్రెడీ ప్లే చేశాను. అండ్ ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజ్, థ్యాంక్ యూ అంటూ. ఓకే అండి, మరి మీ అందరి కోసం శ్రోతలు కోరినటువంటి ఒక సినీ గీతం ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ చిత్రం నుంచి సినీ గీతం విందాం.

హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను మీరు వింటున్నారు. తరువాతిగా మెసేజ్ చేసినటువంటి వారు, ఓకే, అనంతపురం జిల్లా గార్ల దిన్నె మండలం పాపినేయపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే అండి, మరి మీ కొరకు ఒక సినీ గీతాన్ని అయితే ప్లే చేసేస్తాం. అండ్ అదేవిధంగా, యా హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. మై నేమ్ ఈజ్ మేఘ్నా అంటూ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నారాయణ రెడ్డి పేట బీసీ కాలనీ నుంచి మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలంటూ కోరుతూ ఉన్నారు. కోరినటువంటి వారు నాగరాజు, కామాక్షి, హరిణి, ఫర్ ఆల్ రేడియో ఫ్యాన్స్. ఓకే, మరి మీ అందరి కోసం కూడా అంట కోరుతూ ఉన్నారు. ఓకే, అండ్ హైదరాబాద్ ఎఫ్ఎం నుంచి సింహపురి వారికి స్పెషల్ థ్యాంక్స్ అంటూ మెసేజ్ చేశారు. కోరినటువంటి వారు రమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మా కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ అదేవిధంగా, ఓకే గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ, సో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. పుట్టపాకం నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాల్, మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే, నమస్తే, శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రిష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి మెసేజ్ చేశారు, మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, సిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడుబాబా, మూసాపేట్ నరేష్ గ్రామ ప్రజలు, మా అందరి కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే, మరి మీ అందరి కోసం చివరిగా ఒక సినీ గీతం ఫ్రమ్ ఛత్రపతి

అండ్ చివరిగా మెసేజెస్ కూడా ఒకటి రెండు ఉన్నాయి, చదివేస్తాను అవి కూడా. మా కోసం సినీగీతాన్ని ప్రసారం చేయగలరంటూ మెసేజ్ చేశారు. అనంతపురం మహేష్ నుంచి మెసేజ్ చేశారు, ఫ్రమ్ అనంతపూర్. అండ్ లాస్ట్గా మెసేజ్ చేశారు వనపర్తి డిస్టిక్ట్ నుంచి, ఆత్మకూరు మండల్ దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్. మరి మీ అందరి కోసం కూడా వస్తుంది సాంగ్.

మీరు ఇంతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలనైతే విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి మొదటగా మోల్డోవా దేశానికి చేరుకుంటారు. ఒక భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఆమె ఆ దేశ మహిళా అధ్యక్షురాలు మాయా షాందుతో భేటీ అయి ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు జరుపుతారు. అనంతరం జూలై 21-22 తేదీల్లో రాష్ట్రపతి నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షురాలు సిల్జనోవా దావ్కోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తదుపరి జూలై

0: 23 నుంచి 25 వరకు రాష్ట్రపతి ముర్ము రొమేనియాలో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ హౌస్ ఎనెక్స్ లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దాదాపు 40 రాజకీయ పార్టీలకు చెందిన 50 మందికి పైగా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకువచ్చి చర్చించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సభను అడ్డుకోవడం కంటే అర్థవంతమైన చర్చలు జరపడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ అందరిదని, సభ సజావుగా సాగడంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, శాసనపరమైన అంశాలను ఉభయ సభల ముందుకు తీసుకురానుందని మంత్రి రిజిజు పేర్కొంటూ,
1: రక్షా మంత్రి అదర్నీ రాజ్నాథ్ సింగ్ జీ నే శురువాత్ మే అపీల్ కియా, పశ్చిమ ఏషియా మే భీ లడాయి చల్ రహీ హై, బాకీ గతివిధి హై, తో ఉస్కా ప్రభావ జో హై భారత్ కో భీ హోతా హై, తో ఐసే సమయ మే సారే పొలిటికల్ పార్టీ ఏక్ జుట్ హో కర్ కే దేశ్ కే లియే కి హమ్ కామ్ కరే యే అపీల్ కియా. బహుత్ సా పొలిటికల్ పార్టీ నే అప్నా పాయింట్ కో రఖా హై, హమ్నే సునా హై, నోట్ కియా హై, ఆల్ పార్టీ మీటింగ్ మే అలగ్ అలగ్ మత్ తో హోతా హీ హై.
0: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ లో ఛాంపియన్ గా అవతరించి ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షట్లర్ గా రికార్డులకు ఎక్కింది. ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో పివి సింధు జపాన్ కు చెందిన అకానే యామగుచిని ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్ లో చారిత్రాత్మక విజయం సాధించిన పివి సింధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. సింధు సాధించిన ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన ఘట్టమని రాష్ట్రపతి అభివర్ణించారు. పివి సింధు గెలుపు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయి అని, సింధు ప్రదర్శించిన అసాధారణమైన ఆట తీరు అద్భుతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలు కుండచర్యలు విరిగిపడిన సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గల్లంతయ్యారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్ పరిధిలోని అత్యధిక ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత పర్యటనలో ఉన్న టాంజానియా స్వయం ప్రతిపత్తి ప్రాంతం జాంజిబార్ అధ్యక్షుడు, విప్లవాత్మక మండలి చైర్మన్ డాక్టర్ హుసేన్ ఆల్వీ మిన్యీ ఈరోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ టాంజానియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరు నేతలు సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ, జాంజిబార్ టాంజానియాల అభివృద్ది ఆకాంక్షలకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతి, భాష లేకుండా దేశం లేదా ప్రాంతం మనుగడ సాగించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోల్కతాలోని జాతీయ గ్రంథాలయంలో నిర్మించిన మ్యూజియం ఆఫ్ వర్డ్ మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన ముందడుగు అని అభివర్ణించారు. భావోద్వేగాల నుంచి పుట్టిన పదాలు లేకుండా భాష కూడా మనుగడ సాగించలేదన్నారు. మన భవిష్యత్ తరాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యపడుతుందని అమిత్ షా పేర్కొంటూ,
2: युवा पीढ़ी को खास कहना चाहता हूँ, शब्द को समझिए, भाषा को समझिए, उच्चारणों को शुद्ध कर दीजिए, वो समाज में आपकी इस विकृति को

0: अनेक गुना बढ़ा देगी। मित्रों, आज पूरा देश वंदे मातरम का 150वां वर्ष मना रहा है, तब इस शब्द संग्रहालय का उद्घाटन हो रहा है। वंदे मातरम का पूरा गान हम सुनते हैं तब हमें मालूम पड़ता है कि भारत माता के प्रति मेरा भाव क्या होना चाहिए।
1: భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి స్పందిస్తూ మాతృభూమి ఆత్మ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. లఖన్వూలోని పుగా వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భూగర్భ ఉష్ణశక్తి బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి 1 మెగావాట్ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇది మార్గాన్ని సుగమం చేసిందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల పైగా అసాధారణ ఎత్తులో భూమి లోపలికి 1,000 మీటర్ల లోతు వరకు ఈ బావులను తవ్వినట్లు ఆయన తెలిపారు. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 6 నుంచి 7 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదలనున్నాయని, దీనివల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని, 21 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అస్సాంలలో అతి భారీ వర్షాలు, రాజస్థాన్, గుజరాత్, ముంబై, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आकाशवाणी और आप सुन रहे हैं FM रेनबो।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు।

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.